ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ప్రతి సంవత్సరం మనం జూన్ 27 ప్రపంచ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డేను నిర్వహిస్తున్నాం. 2017 ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పన, ఆవిష్కరణలు, స్థానిక ఆర్థిక అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర గుర్తించి ఈ రోజున జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు దాదాపు 90% వరకు ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచ ఉపాధిలో 60-70% ఉద్యోగాలు ఇవి కల్పిస్తున్నవే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరిక నిర్మూలనకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా ఎంఎస్ఎంఈలు కీలకం.

భారత్లో ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే. చిన్న పెట్టుబడులతో ప్రారంభమై అనేక వ్యాపారాలు నేడు వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కోట్ల సంఖ్యలో ఎంఎస్ఎంఈ యూనిట్లు పనిచేస్తున్నాయి. హస్తకళలు, చేనేత, ఆహార ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, సేవా రంగం, డిజిటల్ స్టార్టప్లు వంటి అనేక రంగాల్లో ఎంఎస్ఎంఈలు తమ సత్తా చాటుతున్నాయి.

గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు ఎంఎస్ఎంఈలకు మరింత ఊతమిచ్చాయి. అలాగే ఉద్యమ రిజిస్ట్రేషన్, సులభ రుణాలు, సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చిన్న వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వ తోడ్పాటుతో వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాయి.

ఇక డిజిటల్ యుగంలో ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ వేదికలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలను సద్వినియోగం చేసుకుంటే ఎంఎస్ఎంఈలు మరింత అభివృద్ధి సాధించగలవన్నది నిపుణుల అభిప్రాయం. ప్రత్యేకించి గ్రామీణ యువత, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు ఎంఎస్ఎంఈ రంగంలో అడుగుపెడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.

ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడం, స్వదేశీ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. పేరుకు చిన్న పరిశ్రమలు అయినా దేశ ఆర్థిక వ్యవస్థకు అవే అతిపెద్ద బలం. ఉపాధి, ఆవిష్కరణలు, గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి అనేక రంగాల్లో ఎంఎస్ఎంఈల పాత్ర అమూల్యం. చిన్న పరిశ్రమలు బలపడితేనే ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది అన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తిశుద్ధ. ఈనాటి సూక్తిశుద్ధ వ్యాఖ్యాత శ్రీమతి మంజులా పాలెటి.
1: మనకు డబ్బు ఉంటే మనస్సునకు సంతోషం కలిగించే మాటలతో దానం చేసినప్పుడే శోభిస్తుంది. గర్వము లేనప్పుడే జ్ఞానం శోభిస్తుంది. క్షమ ఉంటేనే శౌర్యం శోభిస్తుంది. క్షమను అభ్యసించితే మనం కోపాన్ని తగ్గించుకోవచ్చు.

0: లేకపోతే కోపాన్ని తగ్గించుకోజాలము. మనం పాపం చేసేటప్పుడు దానిని చూసేవారు ఎవ్వరూ లేరనే భావన మనలో ఉండరాదు. దానిని ఇతరులెవ్వరూ చూచినా చూడకపోయినా మనల్ని గమనించే ఒక అతీత శక్తి ఒకటి ఉందని మనం గ్రహించాలి. ఆ అతీత శక్తి నుండి మనం తప్పించుకోజాలము. మనం చేసే ప్రతి పనిని మన హృదయంలో ఉండి ఈశ్వరుడు చూస్తున్నాడు, అతడు కర్మఫల ప్రదాత అనే దృఢమైన భావన కలిగి ఉంటే మన వలన పాపాలు జరగవు. మనం అంతఃసాక్షికి విరుద్ధంగా ప్రవర్తించగలిగితే అందుకు మనం ఎక్కడకు వెళ్ళనక్కర్లేదు. మనస్సాక్షికి, మనలో ఉన్న అంతఃసాక్షికి అవిరుద్ధంగా ప్రవర్తించాలి. అంటే విరుద్ధంగా ప్రవర్తించకూడదు. మనం ఎన్నో ధర్మాలు చేస్తూ ఉంటాం మన పాపాలను పోగొట్టుకోవడానికి. అసలు పాపకృత్యాలే చేయటం మానివేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పాపాలు చేయటం మానివేసి పుణ్యం మాత్రమే చేయటం నేర్చుకుంటే మనకు పాపఫలమైన దుఃఖం కలగదు, పుణ్యఫలమైన సుఖమే వస్తుంది. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ధర్మశాస్త్రములు మానవ జన్మను ఈ విధంగా ప్రశంసించాయి. అంటే మనుష్యుని సామర్థ్యం, యోగ్యత మొదలగునవి అంత గొప్పవి అన్నమాట. భగవంతుడు మనుష్యునికి అనుగ్రహించిన వివేకం ఏ ప్రాణికి లేదు. అట్టి వివేకవంతులమైన మనం అన్నీ తెలిసి కూడా పాపం చేస్తున్నాము. ఒక వ్యాధికి దాని మూలం తెలిస్తే దాని నివారణ చాలా సులభమవుతుంది. మూల కారణం తెలియకుండా మందు వేస్తే ఆ వైద్యుడు తన వైద్య విజ్ఞానాన్ని పరీక్షించుకుంటున్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఆ రోగి దుఃఖాన్ని నివారించటానికి మాత్రం కాదని చెప్పవచ్చు. అట్లాగే పాపం వలన దుఃఖం కలుగుతుందని తెలిసి కూడా పాపం చెయ్యాలని మనకంత కోరిక లేకపోయినా ఎవరో మన మనస్సులో కూర్చొని బలవంతంగా చేయిస్తూ ఉన్నట్లు చేస్తాం. దీనికి కారణమేమిటి? ఈ దుఃఖానికి సమాధానం భగవత్ సన్నిధిలో అర్జునునకు కలిగింది. మనం పాపం చేయడానికి రెండు కారణాలు. ఒకటి కామం, రెండు క్రోధం. ఈ రెండు మనస్సులలో కూర్చొని చేయరాని పనులు చేయిస్తుంటాయి. ఈ రెండు లేకపోతే మనం ఏ అకృత్యాన్ని చేయవలసిన అవసరమే లేదు కదా. లోకంలో ఎన్ని అనర్థాలు జరిగినా వాటి మూలంలో ఈ కామక్రోధాలలో ఏదో ఒకటి ఉండి తీరుతుంది. కనుకనే మహాత్ములు ఈ రెండిటిని మన శరీరంలో ఉండే మహాశత్రువులని అంటారు. కావున ప్రతి ఒక్కరూ ఈ నిత్య సత్యమును గమనించి ఈ విధముగా తమ జీవితాలను తీర్చిదిద్దుకొని ధర్మాచరణమునే చేసి సర్వశ్రేయస్సు పొందాలి.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తిస్తుంది విన్నారు వ్యాఖ్యత మంజులా పాలరెడ్డి గారు. సో ఒక మనిషి గొప్ప వ్యక్తిగా ఎలా మారాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే మారుతారు అనేది చాలా చక్కగా వివరించారు. ప్రధానంగా తీసుకుంటే వినయం, ఓర్పు, క్రమశిక్షణ, గౌరవం, క్షమాగుణం, సహాయం చేసే మనస్తత్వం, మన కర్తవ్యాలు మనం ఏం నిర్వహించాలి అనేటువంటి బాధ్యత, అలాగే మనలో మనకు ఉండాల్సినటువంటి ఆత్మవిశ్వాసం, కోపము, ఆశ, అసూయ వంటి వాటిని, భావోద్వేగాలను అదుపులో ఉంచేటటువంటి శక్తి ఉండాలి. అలాగే మనకు సాయం చేసిన వారి వైపు కృతజ్ఞత చూపడం, ఇవన్నీ కూడా మనిషికి ఉండేటువంటి ఒక మంచి లక్షణాలు. నిజాయితీ ఉండాలి, దయ ఉండాలి, ఇతరుల పట్ల కరుణ, సానుభూతి చూపడం, ఇవన్నీ మంచి సుగుణాలు అన్నమాట. ఈ సుగుణాలు అలవర్చుకుంటే, ఇవి సుగుణం అంటే పెద్దలు చెప్పినట్టు సంపద కంటే కూడా సుగుణం గొప్పది. సో ఈ సుగుణాలతో మంచి వ్యక్తిగా సమాజంలో గౌరవం పొందితే అంతకంటే కావాల్సిందేముంది. సో చాలా చక్కగా వివరించారు మంజులా పాలరెడ్డి గారు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 6:35 కావస్తుంది. పొలం కబుర్లు విందాం.

శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకం. జంతు పోషక రంగాలన్నింటిలో జీవాల పోషణ అత్యంత లాభదాయకమైన వ్యాపకమని చెప్పుకోవచ్చు. గత 4 దశాబ్దాల కాలంలో పాల ధరలు 12 రెట్లు, గ్రుడ్డ ధరలు 10 రెట్లు, చికెన్ ధరలైతే 10 రెట్లు మాత్రమే పెరగ్గా

గొర్రెలు మేకల మాంసం ధరలు మాత్రమే సుమారు 100 రెట్లు పెరిగి ఈనాడు కిలో మాంసం ధర 1000 రూపాయలకు చేరుకుంది. అయితే తరిగిపోతున్న పచ్చిక బీళ్లు, ఇతర మేత వనరుల కొరత వల్ల జీవాల పెంపకందారులు కూడా ఈనాడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని జీవాల సంఖ్యలు దాదాపు 48% మన తెలుగు రాష్ట్రంలోనే ఉండగా, ప్రపంచ స్థాయిలో మన దేశంలోని గొర్రెలు మేకల సంఖ్యలు వరుసగా 2వ, 3వ స్థానంలో ఉన్నాయి. అయితే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందడంలో మన దేశీయ జీవాల పెంపకందారులు చాలా వెనుకబడి ఉండడం దురదృష్టకరమే. 8 నుంచి 10 నెలల వయసులో పూర్తి శరీర తూకానికి ఎదిగి పునరుత్పత్తి దశకు చేరవలసిన జీవాలు సకాలంలో పునరుత్పత్తి దశకు చేరుకొనకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జాతి అభివృద్ధి పట్ల, అంటురోగాల నివారణ పట్ల శాస్త్రీయ పోషణ పద్ధతులను పాటించకపోవడం వల్ల, అంతర్గత సంపర్కం వల్ల కలిగే జన్యుపరమైన అనర్థాలు పెరగడం తదితర కారణాల వల్ల మన జీవాల పెంపకందారులు ఈ పరిశ్రమల ద్వారా అందుకోవాల్సిన లాభాలను అందుకోలేకపోతున్నారు. మంచి శాస్త్రీయ పెంపక విధానాలను, నిపుణుల సూచనల మేరకు పాటిస్తే మన దేశీయ గొర్రెలు కూడా ప్రతి 2 సంవత్సరాలకు 3 ఈతల్లో కనీసం 4 నుంచి 5 పిల్లల్ని ఇవ్వగలవని, జీవిత కాలంలో 6 నుంచి 8 ఈతల్లో 12 నుంచి 15 పిల్లలకు జన్మనివ్వగలవని, గొర్రెల్లో వార్షిక మరణాల శాతాన్ని 1% కంటే తక్కువకు తగ్గించవచ్చని పరిశోధనా కేంద్రాలు నిరూపిస్తున్నాయి. షెడ్లలో నాణ్యమైన పచ్చి మేత, ప్రత్యేక దాణాలతో శాస్త్రీయంగా పెరిగిన గొర్రెలు పెరిగే దశలో రోజుకు 120 నుంచి 200 గ్రాముల వరకు శరీర బరువును పెంచుకోగలవు. వీటి జీవన శరీర బరువులో 50 నుంచి 52% నికరంగా మాంసాన్ని పొందవచ్చు. 8 నుంచి 10 నెలల వయసులో ఆడగొర్రెల జాతికి నిర్దేశించిన శరీర తూకంతో పరిపూర్ణంగా వృద్ధి చెందిన జననేంద్రియ వ్యవస్థతో లైంగికంగా పూర్తి సామర్థ్యం కలిగి గర్భం దాల్చి 145 నుంచి 150 రోజుల చూడి కాలంలో ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలి. అంతేకాకుండా సంతతి వేగంగా పెరగడానికి అవసరమైన పాలను కూడా ఇవ్వగలిగి ఉండాలి. పుట్టినప్పుడు తగినంత బరువు ఉండి సమృద్ధిగా జున్ను పాలను త్రాగిన పిల్లలు మాత్రమే సకాలంలో యుక్త వయస్సుకి రాగలవు. అదేవిధంగా మగపిల్లలు కూడా లైంగిక సామర్థ్యాన్ని సకాలంలో పూర్తిగా పెంచుకోవడానికి కూడా జున్ను పాలు, పాలు, ఆ తర్వాత పుష్టివంతమైన మేపు, ఆరోగ్య పరిరక్షణలు చాలా అవసరము. యుక్త వయస్సు నాటికి ఆడగొర్రెల కంటే మగ గొర్రెలు శరీర తూకం 2 నుంచి 3 కిలోలు అధికంగా ఉండాలి. యుక్త వయస్సుకు వచ్చిన గొర్రె 8వ నెల నుంచి ప్రతి 17 నుంచి 18 రోజులకు ఒకసారి చూడు నిలిచే వరకు ఎదక వస్తూ ఎద లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. వెనుక కళ్ళను విడిగా చేసి నిలబడడం, చిలికి చిలికి మూత్ర విసర్జన చేయడం, సకిలిస్తూ పెదాలను కదిలిస్తూ ఉండడం, ప్రత్యేక వాసనను విడుదల చేస్తూ మగ గొర్రెను ఆకర్షించటం, యోని భాగం ఉబ్బి రక్తపుష్టితో గులాబీ వర్ణంతో కనిపించటం తదితర లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. సగటున ఈ యద లక్షణాలు సుమారు 15 నుంచి 45 గంటలు, అంటే సగటున 30 గంటల వరకు కొనసాగుతూ, యద లక్షణాలు మొదలైన 20 నుంచి 30 గంటలకు అండాశయం నుంచి అండం విడుదలై వీర్యంతో సంపర్కానికి సిద్ధమవుతుంది. ఈ ఫలదీకరణ 2 నుంచి 3 అండాలకు ఒకే ఎదలో జరిగితే 2 నుంచి 3 పిండాలు ఏర్పడి దూడలుగా ఎదిగే అవకాశాలుంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఇ మరియు ఇతర విటమిన్లతో పాటు సెలీనియము, జింకు, ఇనుము, రాగి, కోబాల్టు, అయోడిన్, కాల్షియం, భాస్వరం, ఉప్పు మరియు ట్రిప్సిన్ వంటి కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కలిగిన మాంసపుకృత్తులు కలిగిన మోతాదులో తగిన మోతాదులో కలిగిన దాణాలు లేదా మేతలు తగినంత లభ్యమైనప్పుడు మాత్రమే జీవాలు తమ పూర్తి పునరుత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించగలవు. సరైన వ్యాయామం, అంటే నడక లేకుండా కొవ్వు బట్టి ఊబకాయంతో ఉన్న ఆడ మగ జీవాలు పునరుత్పాదక శక్తిని కోల్పోతాయి. మందలోని ఆడ గొర్రెలకు మగ జీవాలు స్పర్శ వల్ల కూడా అవి త్వరగా ఎదకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
దీనినే టచ్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రాలలో సెప్టెంబర్ నవంబర్ నెలల్లో జరిగే సంపర్కాల వల్ల గర్భం నిలిచే అవకాశాలతో పాటు కవలల జననాలు ఎక్కువగా ఉంటాయని కూడా గుర్తించబడింది. చీకటి వేళల్లో జరిగే సంపర్కాల వల్ల కూడా గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని తెలిసింది. అందువల్ల జీవాల పాకంలో రాత్రులందు విద్యుత్ దీపాలు వెలిగించడం తగ్గిస్తే మంచిది. వేసవి తాపం, ఎంట్రుకలు కత్తిరించడం మరియు డప్పింగ్ అంటే కీటకనాశనలు కలిగిన నీటిలో ముంచడం వల్ల తాత్కాలికంగా గర్భధారణ అవకాశాలు కొంతవరకు క్షీణించవచ్చు. సుబాబుల్ వంటి కొన్ని రకాల ఆకులు, గ్రాసాలను అతిగా మేపినప్పుడు కూడా వాటిలోని ఈస్ట్రోజన్ హార్మోన్లు కూడా పునరుత్పాదకతపై దుష్ప్రభావాలు చూపవచ్చు. గొర్రె పొట్టేళ్ల నిర్వహణ విషయంలో కనీసం గత 3 తరాలలో పుట్టినప్పటి శరీర బరువు, ఎదుగుదల వేగం, పునరుత్పాదక సామర్థ్యం, కవలల జననాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం, వ్యాధి నిరోధక శక్తి, ఆయు ప్రమాణం, పూర్తిగా ఎదిగిన జీవం, శరీర బరువు తదితర అంశాలను పరిశీలించి గొర్రె పొట్టేళ్లను అవి తల్లి నుండి వేరుపడిన తర్వాతనే ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే తల్లి పాలకు బదులుగా అయినా మిల్క్ రీప్లేసర్స్ ను తాపించి పుష్టివంతం చేయాలి. ఆడగొర్రెల వాసన తగలకుండా వారం 10 రోజులు దూరంగా ఉంచి ఆ తర్వాత కలిగనిస్తే పొట్టేళ్లు వాసన ప్రభావం ఆడగొర్రె మీద ఎక్కువగా ఉండి లైంగిక ఆసక్తి, ఉద్రేకం ఎక్కువ స్థాయిలో ఉండి సంపర్కం ఫలవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఆడ మగ జీవాల మధ్య నిష్పత్తి 30-35 ఆడగొర్రెలకు ఒక చురుకైన మగ పొట్టేలు ఉండాలి. అయితే కొన్ని పొట్టేళ్లు కొన్ని ఆడగొర్రెలతో సంపర్కానికి ఆసక్తి చూపకపోవచ్చు. ఆడగొర్రెల జననేంద్రియాల వద్ద, తోక, గజ్జల వద్ద పిడుదులు, గోమార్లు, పుండ్లు, గజ్జి, తామర వంటి గాయాలు ఉన్నప్పుడు ఆడవి కూడా సంపర్కానికి అనుమతించకపోవచ్చు. పొట్టేళ్ల కాళ్ళు, గిట్టలు పటిష్టంగా బలంగా ఉండడం వల్ల సంపర్కాలు ఫలవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బ్రీడింగ్ రోజుల్లో ఆడ మగ జీవాల చర్మ శుభ్రత, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండు, కీటక నాశనలతో డప్పింగ్ అంటే లోషన్ నీటిలో ముంచి తడపడం, అదేవిధంగా ప్రాణాంతకమైన ఆంథ్రాక్స్, బ్రూసెల్లోస్, లంపీ స్కిన్ డిసీజ్, చిటుక వ్యాధి నివారణ టీకాలను కూడా వేయించాలి. సంపర్కానికి ముందు ఆ తర్వాత 5-6 రోజులు ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే మారేడు ఆకులు, అవిసె, మునగ ఆకులు రోజుకు 150-200 గ్రాములు మేపగలిగితే చాలా మంచిది. కబేళాలకు, మాంసపు మార్కెట్లకు విక్రయించే ముందు 45 రోజుల నుండి అధిక మాంసకృత్తులు కలిగిన ప్రత్యేక దాణాలతో పాటు కంద, పెండలం వంటి దుంపలు లేదా దుంపపై పొట్టును జీవానికి 50-60 గ్రాముల చొప్పున మేపి పోతుల శరీర బరువును గణనీయంగా పెంచి ఎక్కువ ధర పొందవచ్చు.

ఇంతవరకు శ్రోతలు పొలం కబులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు

0: ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టి పల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ, 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పిహెచ్డి పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ,
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడ నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సింది. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా, అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటిని అన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవ్వరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21st జూలైన పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 నెలల్లో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం, ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ సెషెల్స్ యాత్రార్థం అద్య ప్రాతః ప్రతిష్ఠతే. సెషెల్స్ దేశస్య స్వర్ణ జయంతి రాష్ట్రీయ దివస సమారోహే సహ విశిష్టాతిథిరూపేణ ఉపస్థితః భవిష్యతి. పంచదశోత్తర ద్విసహస్రతమ వర్షాత్ అనంతరం ఇయం తస్య ప్రథమా సెషల్స్ దేశీయయాత్రా భవిష్యతి. విదేశమంత్రాలయేన సూచితం యత్ భారతీయ సశస్త్ర సేనాయాః ఏకం దళం భారతీయ నౌసేనాయాః నౌపోత యుగలం చ అస్మిన్ ఉత్సవే సహభాగం కరిష్యంతి. యాత్రాకాలే ప్రధానమంత్రి ద్విపక్షీయ సహయోగస్య సర్వేషాం పక్షాణాం సమీక్షాం కర్తుం పరస్పరహితస్య క్షేత్రీయేషు అంతారాష్ట్రీయేషు చ విషయేషు సవిస్తర విచారణార్థం సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ ప్యాట్రిక్ హర్మిని ఇత్యనేన సహ సంవాదం కరిష్యతి. केन्द्रीयः गृहमन्त्री अमितशाहः अद्य गुजराते भारत टैक्सीति सहकारिता धृत भाटकयान सेवायाः शुभारम्भं करिष्यति. सहकारिता क्षेत्रस्य वरिष्ठाधिकारिणः विभिन्नानां संस्थानानां प्रतिनिधयः भारत टैक्सी सम्बद्धाः चतुस्सहस्राधिकाः सारथीति चालकाः च अस्मिन् कार्यक्रमे सहभागं करिष्यन्ति. ఆదౌ అహ్మదాబాద్, సూరత్, వడోదరేత్యాదిషు గుజరాతస్య చతుర్దశసు జనపదేషు అస్యాః సేవాయాః ఆరంభః భవిష్యతి. ఆగామి మాసపర్యంతం రాజ్యే సర్వత్ర సేవా విస్తారస్య యోజనా అస్తి. గృహమంత్రి అమిత్ షాహ్ గతవాసరే మాదక ద్రవ్యాణి విరుద్ధ్య సంయుక్త సంఘర్షాయ ఆహూతవాన్. సహ అవదత్ యత్ మాదకద్రవ్యాణాం ప్రకోపః రాష్ట్రీయ సురక్షాయై సామాజిక స్థిరతాయై ఆర్థిక హితాయ యూనాం దేశస్య చ భవిష్యాయ భయం జనయతి. సహ ఆధ్యాత్మిక నేత్రీన్ యూనః మాతృశక్తిం చ అస్య సంఘర్షస్య కృతే ఏకస్మిన్ మంచే ఆగత్య కార్యం కర్తుం ఆగ్రహీతవాన్. శ్రీ షాహ నవదిల్ల్యాం మాదక ద్రవ్య విషయక సంయోజన కేంద్రస్య దశమ శీర్షస్తరీయ సభాం సంబోధయన్ ఏవం అభ్యభాషత.
5: మాదక పదార్థో కి సమస్య కేవల్ కానూన్ వ్యవస్థ ఔర్ సార్వజనిక్ స్వాస్థ్య కా ముద్దా నహీ హై, నార్కో టెరరిజం ఇకో సిస్టమ్ భీ బన్ చుకీ హై. తో హమారీ దేశ్ కి ఆంతరిక్ సురక్షా కే లియే, హమారే దేశ్ కే అర్థతంత్ర కి సురక్షా కే లియే और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
4: उत्तर प्रदेश रक्षिबलिना श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यासस्य दानराशि वंचना प्रकरणे प्रथम सूचना प्रतिवेदनाधारेण अष्टौ जनाः निगडिताः. ఇదం తావత్ ప్రాథమికం ప్రతివేదనం. ముఖ్యమంత్రిణః యోగినః ఆదిత్యనాథస్య నిర్దేశేన విశేష నిరీక్షణ దళస్య అనుశంసానంతరం పంజీకృతం ఆసీత్. ఇదం ప్రకరణం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన ప్రాప్తానాం ఉపహారాణాం దానానాం చ వంచనా సంబద్ధారోపాణాం ప్రకాశనానంతరం సమ్ముఖం ఆగతం. న్యాసస్య అనురోధేన ముఖ్యమంత్రిణా యోగినా ఆదిత్యనాథేన ఏకస్య విశిష్ట నిరీక్షణదళస్య సంఘటనాయ ఆదేశః ప్రదత్తః. భారతీయర్తు విజ్ఞాన విభాగేన అనుమితం యత్ సోమవాసరం యావత్ దిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ, పూర్వీయోత్తరప్రదేశ, రాజస్థాన, మధ్యప్రదేశ, మహారాష్ట్రోత్తరాఖండేషు, లక్షద్వీపస్య కతిపయ క్షేత్రేషు చ తడిత్పాతస్య సంభావనా అస్తి. కోలకాతా దుర్ఘటనాయాం ఆహతానాం సంఖ్య ఏధిత్వా షోడశ సంజాతా అస్తి. తత్ర వ్రణితానాం ఉపచారః ఎస్ఎస్కేఎం చికిత్సాలయ ప్రవర్తతే ఇతి వార్తాః.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు. అనంతరం లలిత గీతం విందాం. ఇక 7:30 మీ ఉత్తరాలు. ఆకాశవాణి ఈ వారం రోజుల పాటు ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతల

9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు హలో అభిరుచిలో వినవచ్చు. ఇక 10 గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

మా సాయంత్రం ప్రసారాలు సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్. మరి 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో యోగా థెరపిస్ట్ జేకే స్వప్న గారితో పరిచయ కార్యక్రమం విందాం. 7:00 అలనాటి మధుర గీతం వింటారు.

7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవింత. 7:15కు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో తీగజాతి కూరగాయలు, మేలైన కూరగాయల గురించి ఎం రవీంద్రబాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. ఇక 7:45కు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

8 గంటలకు హలో అభిరుచి విద్దాం, 8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు, 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఇంతవరకు శ్రోతలు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనజువలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అజితా విజన్ల పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తు పుప్పు అనే అంశంపై శుక్రవారం పురమందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వీఆర్సీ సెంటర్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ గాంధీ బొమ్మ మీదుగా తిరిగి పురమందిరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు.

ఉదయగిరి మండలంలోని గన్నెపల్లి పంచాయతీలో శ్రీ అడవి పేరంటాళ్లమ్మ బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించబోతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం గడ్డంవారిపల్లి నుంచి నిలుపు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు.

నెల్లూరు నగరంలోని ఇరుకళ్ల పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం జిల్లా అదనపు న్యాయమూర్తి వాణి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 25 నిమిషాలు. ఇప్పుడు లలిత గీతం విద్దాం.

0: ఇంతవరకు శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే

0: కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:32. మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి తొలి ఉత్తరం చదివిద్దామా? శుభ శనివారం. శుక్రవారం సాయంత్రం ప్రసారమైనటువంటి యువతరంగంలో జీకే ప్రశ్నలు వేసి మా బెదడుకు బాగా పదును పెట్టిన మేడం గారికి నమస్తే. అలాగే గ్రామదర్శిని శీర్షిక సముద్ర తీర కథలు వింటుంటే మేము ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నామా అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఈ వారం కథ ఎంతో బాగుంది. రచించిన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, వ్యాఖ్యానించిన మంజులా పాలెటి గారికి, నిర్వహించిన శ్రీ నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఇక ఈరోజు చరిత్ర పుటలో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం. అర్చనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. సుక్తిసుదులు కోపం క్రోధం విడిచిపెడితే అంతా హ్యాపీయే సుమ అని వివరించిన మంజులా పాలెటి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారానికి ఇంతే అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి మరి రాశారు. ధన్యవాదాలండి, చాలా చక్కటి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో ఇలాగే కార్యక్రమాలు అంటే మా కార్యక్రమాల మీద

గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారానికి ఇంతే అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి మరి రాశారు. ధన్యవాదాలండి, చాలా చక్కటి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సో ఇలాగే కార్యక్రమాలు అంటే మా కార్యక్రమాల మీద

0: పంపించిన కార్యక్రమం వినం చాలా బాగుంది. అయితే ఇది పునఃప్రసారం అనిపించింది, అయినా కార్యక్రమంలో తెలియజేసిన వివరాలు బాగుంటున్నాయి కాబట్టి మరలా మరలా విన్నా కూడా ఈ కార్యక్రమం కొత్తగానే ఉంది. ఆకాశవాణి కావ్యశ్రీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అభిసార్ గారు అంటూ రాశారు. మరి చక్కటి కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేషన్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఓకే అండి, ధన్యవాదాలండి. మరి శుభ మధ్యాహ్నం రాశారు, శుభోదయం రాయిపోయి అలా వచ్చేసినట్టుంది అది. మీకైతే శుభోదయం అండి. ఓకే, నెక్స్ట్ వాట్సాప్ సందేశం. ప్రియమైన ఆకాశవాణి కేంద్రం వారికి నా నమస్కారాలు. మన నెల్లూరు ఆకాశవాణి ఎన్ని కిలోవాట్స్ తెలియజేయగలరు? 10 కిలోవాట్స్ అండి ఇది, దిలీప్ నెల్లూరు నుంచి. సో మనకు చాలా నెట్వర్క్ ఉంటుంది, ఇటు గూడూరు, కావలి, ఉదయగిరి అంతా కూడా వస్తుందండి. మన శ్రోతలు విని మనకు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు. రైట్, మరొక వాట్సాప్ సందేశం చూసే ముందు మనమైతే ఒక చక్కటి పాట అయితే ఇప్పుడు వినేద్దాం. విన్నాక మరి మరొక వాట్సాప్ మెసేజ్ కూడా చూద్దాం. ఈలోపు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలు వినబోతున్న పాట బలగం చిత్రం నుంచి.
2: ఇంకా పెడుతున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి అంటే మీకు నచ్చిన కార్యక్రమాలపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటే 7901084154 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించేయండి. సో నంబర్ మరొకసారి తెలియజేస్తాను, 7901084154. మరి మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ కార్యక్రమంలో విని ఆనందించండి. మనకు వచ్చినటువంటి మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. డాక్టర్ గారి సలహాలు, కార్యక్రమం చాలా బాగుంది. అలాగే విహారీ కార్యక్రమంలో రొట్టెల పండుగ గురించి చక్కటి విశేషాలు తెలియజేశారు. క్విజ్ కార్యక్రమాలు బాగున్నాయి. అలాగే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మా అభిమాన కార్యక్రమం మాత్రం హలో అభిరుచి మాత్రమే అంటూ బాలాజీ నగర్ నుంచి రవికుమార్, వినోదిని, వసంత, కిరణ్మయి మనకు వాట్సాప్ అయితే పంపించారు. ధన్యవాదాలండి. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. సముద్ర తీర కథలు ఈ కార్యక్రమంలో మంజులా పాలెటి గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు, వారికి ధన్యవాదాలు అంటూ విశ్వనాథ్, వినోద్, నరేంద్ర, రామ్మోహన్ కోవూరు నుంచి మనకు వాట్సాప్ పంపించారు. ధన్యవాదాలండి మీకు ఈ కార్యక్రమం నచ్చినందుకు. అలాగే డాక్టర్ గారి సలహాలు, కార్యక్రమం చాలా బాగుంది, రొట్టెల పండుగ విశేషాల గురించి విహారీ కార్యక్రమంలో చక్కగా వివరించారు అంటూ మరి శ్రోతలు గూడూరు నుంచి మనకు వాట్సాప్ పంపించారు మున్ని. ధన్యవాదాలు మున్ని గారు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా చూద్దాం. మీరైతే వాట్సాప్ సందేశాలను 7901084154 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. ఎస్, ఇప్పుడైతే మరి వాట్సాప్ సందేశం పంపించే వాట్సాప్ సందేశాలు చదివే ముందు రుద్రవీణ ఈ చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్రాలపించిన ఈ మధుర గీతం అయితే విందాం. వెంటనే వాట్సాప్ సందేశాలు అయితే పంపించేయండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం ఓరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, ప్రతిరోజు ఉదయం పొలం కబుర్లు శీర్షికన ప్రసారమవుతున్న వివరణ మాకు ఎంతగానో నచ్చింది, చాలా బాగుంది. అలాగే ప్రతిరోజు 10 గంటల నుంచి విజయవాడ కార్యక్రమాలు రిలే చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రసారం అవుతాయి? మీ అభిమాన శ్రోత పంతాడి శ్రీనివాసరావు అంటూ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. సో డిపెండ్స్ అండి, ఎందుకంటే అధికారిక డేటా ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాలు రూపకల్పన సమయం అంతా కూడా మేనేజ్మెంట్ ద్వారానే జరుగుతుంది, కాబట్టి అది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. సో శుభోదయం సింహపురి, మాటల్లో పొదుపు మనిషి విలువ పెంచుతుంది, సంపాదనలో పొదుపు భవిష్యత్తుకు భరోసానిస్తుంది, సహజ వనరుల పొదుపు భావిత

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లా స్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్ కుసుమ్ పథకాలపై గ్రామాలు పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లా స్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800-233-2447 ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా

0: వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారం ఉంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛన్ కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తుంది. మరి మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి మనోరంజని కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజనీ.

మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరేటువంటి సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొదలకూరు రోడ్ తెలుగుగంగ కాలనీ నెల్లూరు ఈ అడ్రస్పై మీరైతే పోస్ట్ కార్డులు పంపించాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మనకు వచ్చినటువంటి పోస్ట్ కార్డులు చూసేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కూడా మనకు ఉత్తరం పంపించారు. హలో బ్రదర్, చిత్రం నుంచి ప్రియ రాగాలే పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినటువంటి పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పెద్ది ఈ చిత్రం నుంచి చికిరి పాట వినిపించమని కోరుతూ పిట్రగుంట నుంచి సల్మాన్ రాజ్, డేవిడ్ విల్సన్ మరి ఉత్తరం పంపించారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శ్రోతలు మనోరంజని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం 8:58. మరి మనకు వచ్చినటువంటి ఉత్తరాలు చూద్దాం. దేవర చిత్రం నుంచి చుట్టమల్లి పాట మా కోసం వినిపించండి అంటూ నాయుడుపేట నుంచి సద్దాం, కాలేష, గుల్జార్, చిన్న, అఖిల మరి ఉత్తరం పంపించారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

సహకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మనోరంజని శ్రోతలు, ఉత్తరాల త్వరకు కూడినటువంటి సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ అలపించిన గీతం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి.

0: ఇంతవరకు శ్రోతలు మనోరంజని కార్యక్రమం విన్నారు.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:00 దాటి 1 నిమిషం. హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొన్న సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మరి హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 1002 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కొన్ని పాటలు విని ఆనందించవచ్చు. ముందుగా

0: శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు? గోపీనాథ్ గారు బాగున్నానండి. ఎలా ఉన్నారు? ఏ పాట విందామంటారు? మిథునం సినిమాలో
1: ఆది దంపతులే అభిమానించే అష్టసరసు మిథునం అనే పాట.
0: తప్పకుండా మీరు కొన్ని పాట వినిపిస్తాను. కోరుకున్న శ్రోతలు ఉన్నారా?
1: ఉన్నారు సార్. పాలెం సోలయ్య, రేడియో మెకానిక్ చలపతి, జాహీరు, మహమ్మద్ రఫీక్.
0: రైట్ రైట్ రైట్. ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మన రేడియో శ్రోతలు కాకుండా కొత్త శ్రోతలను పరిచయం చేయండి.
1: ఓకే సార్.
0: ఓకేనా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: రఘు సార్, బిట్లకొండ నుంచి.
0: రఘు గారు, ఏ పాట ఏ సినిమా నుంచి విందామంటారు?
1: భద్రా సినిమాలో తిరుమల వాస.
0: భద్రా సినిమాలో తిరుమల వాస. ఓకే అండి, తప్పకుండా కోరుకున్న శ్రోతలు ధన్యవాదాలండి. మీరు కోరినటువంటి ఓకే అండి, తప్పకుండా మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో అభిరుచి అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నాను సార్.
0: బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ సార్.
0: జాకీర్ భాయ్, చాలా రోజులైంది మీతో మాట్లాడి. చెప్పండి, ఏ పాట విందామంటారు? ముందుగా పాట చెప్పేస్తే.
1: సార్ ముందు పాట పేరు చెప్పేస్తాను, ఆ తర్వాత రెండు మాటలు చెప్పాను సార్.
0: ముందు పాట, తర్వాత మాట.
1: ప్రేమాభిషేకంలో ఆగదు అనే పాట వినిపించండి సార్. రేపు రొట్టెల పండుగ పోతున్నాం సార్. మన ఆకాశవాణి సింహపురి ఆకాశవాణి తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేయాలా, ఇంకా మంచి మంచి రావాలని ఒక రొట్టె పట్టాలి సార్.
0: కొత్త శ్రోతలే కావాలి మనకు. మీరు సాధ్యమైనంత వరకు కొత్త శ్రోతల్ని పరిచయం చేస్తూ ఉంటే మనకు శ్రోతల సంఖ్య పెరుగుతుంది.
1: చెప్తున్నాను సార్, నాలుగు పేర్లు చెప్తాను సార్ కొత్త శ్రోతలే. కొళ్ళపాలెం నుంచి సురేష్, రొయ్యల సుబ్బారావు, చేపల వెంకటేశ్వర్లు, ఏసీపీ మస్తాను, ముఖ్యంగా కోవూర్ నుంచి, బజాజ్ సెంటర్ నుంచి టీమ్ మాస్టర్ వెంకటేశ్వర్ గారి కోసం ఈ పాట.
0: ఏ పాట అండి? ప్రేమాభిషేకం నుంచి.
1: ప్రేమాభిషేకంలో ఆగదు.
0: ఆగదు. ఓకే, తప్పకుండా మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. థ్యాంక్ యూ అండి. సో సాధ్యమైనంత వరకు శ్రోతలు కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటే మనకు శ్రోతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే వినేవాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారనమాట. సో వింటూ ఉన్నాం కదా, మనం కూడా కాల్ చేద్దాం అనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు. అలా మనం మన శ్రోతలను పెంచుకోవడమే కాదు, కొత్త శ్రోతలను కలుపుకొని వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ దిశగా మనం అడుగులు వేస్తే బాగుంటుంది కదా. శ్రోత కోరిన పాట విందాం.

0: ఎవరితో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిరుచి, వింటున్నారు శ్రోతలు, మరో కాల్ తీసుకుందాం.

0: అధినేతటువంటి విజయనిర్మల గారు వర్ధంతి అండి. అంతే కాకుండా సాక్షి సినిమాలోనే పరిచయమైన రంగారావు గారు సాక్షి వర్ధంతి కూడా ఇవ్వాలండి.
1: ఓకే, ఏ పండుగ విందమంటారు అయితే?
0: ఈ సందర్భంగా సాక్షి సినిమాలో పండుగ మా అభి గారిని.
1: స్వాతి
0: సాక్షి సాక్షి
1: సాక్షి సాక్షి
0: సాక్షి ఈ చిత్రంలో సుశీలమ్మ పాడిన పాట గీతరచన ఆరుద్ర సంగీతం కేవీ మహాదేవన్. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా అనే పాట ఉందండి.
1: తప్పకుండా అండి, పాట ఇది సిద్ధంగా ఉంది, మీకోసం ప్లే చేస్తున్నాను, విందామండి.
0: అయ్యా సార్ హలో
1: చెప్పండి.
0: గర్భుడు నాగలక్ష్మి గారికి, మస్తార్ బాలకి, బాలయ్య గారికి, బాడార్ త్రిమూర్తులు గుప్త అన్నకు, జగన్నాథ్ గారికి, నలమైన వెంకటరెడ్డి గారికి, బైపల్ నాగేశ్వరరావు గారికి, శ్రీకర భాస్కర్రావు గారికి, వీరందరి కోసం ప్రసాద్ ఇవ్వని మా అభిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అండి, మీరు కోరిన శ్రోతలందరి కోసం పాటితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.
0: చిన్న మాట
1: చెప్పండి.
0: మీరు
1: ధన్యవాదాలండి, మీరు కొన్ని పాటైతే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం. సాక్షి చిత్రం నుంచి.
2: నా మాట నువ్వు తప్పకుండా ఉండడానికి దొక్కటే దారి. శ్రీరామరక్ష కట్టు మామా, తాళి
3: కట్టు. నీకు తెలియదే మీ అన్న నా మీద భయపడ్డాడే, నా కోసం వస్తున్నాడే, నన్ను చంపేస్తాడే.
2: లేదు మామ, పాపం చేసినా పుణ్యం చేసినా మా అన్న నా కోసమే చేస్తాడు. మా అన్నకి నేనంటే ప్రాణం. నువ్వు నాకు తాళి కడితే, నా పెనిమిటి వెళ్తే ఇక నిన్నే చేయడు, దేవుళ్ళా చూసుకుంటాడు. మామా నా మాట నువ్వు, నీకు నాకు మనసుంది, మూర్తానికి దేవుడికి కూడా మనసైంది మావా.
3: నేను ఒక్క నిమిషంలో చచ్చిపోతానే.
2: ఎంటి దేవుడికి ఇల్లాలు అనిపించుకుంది ఆ ఒక్క నిమిషం చాలు. ఆ నాకు ఇద్దరు చచ్చిపోయినా సరే
3: నువ్వు కట్టుకుంటే నేను కట్టును.

0: కడుపు చల్లగా బతకరా బతకరా.
1: శ్రోతలు, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి వింటున్నారు. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో సున్నా 0861233310 నంబర్కు కాల్ చేయండి. మరో శ్రోత అయితే సిద్ధంగా ఉన్నారు. హలో అభిరుచి అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందామంటారు?
2: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానపల్లి సార్.
1: ఈశ్వర యాదవ్ గారు, చాలా రోజులు అయిపోయింది మన ఇద్దరు మాట్లాడుకుని. చెప్పండి, బాగున్నానండి. ఎలా ఉన్నారు? వస్తున్నారా? అయ్యో, ఏం లేదు, ఇది ఒక మంచి ఫెస్టివల్, కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి, నెల్లూరుకే స్పెషల్ అన్నమాట ఈ పండుగ. నెల్లూరు వాసుల పండుగ ఇది. సో చెప్పండి, ఏ పాట విందామంటారు ఇవాళ? ఏ పాట విందాం?
2: అడవి రాముడు నగరంలో ఈ పూట వినిపించే పాట, కొత్త అడవి రాముడు.
1: అడవి రాముడు,
2: కొత్త అడవి రాముడు.
1: అడవి రాముడు శోభన్ అడవి రాముడు న్యూ నగరంలో. ఓకే, మల్లికార్జున
2: నగరంలో ఈ పూట వినిపించే ఈ పాట.
1: షూర్ అండి, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి పాట వినిపించేస్తాను. విందామా అండి?
2: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఇంతవరకు ఫోన్ ద్వారా కూరినటువంటి సినీకి తెలివినారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూరిన సినీకి తెలివిందాం. ముందుగా అపరిచితుడు చిత్రం నుంచి కొండా కాకి గుండేదానా పాట మాకోసం వినిపించండి అంటూ శ్రోతలు మనకు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ వర్షిత్ ఎద్దుమలారం నుంచి మనకు వాట్సాప్ పంపించారు, మాకోసం ఒక మంచి పాట అయితే వినిపించండి అంటూ. అలాగే ఇంకొక వాట్సాప్ కూడా చూద్దాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే మాత్రం

0: 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించండి.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
4: మరి వాట్సాప్లు అయితే చాలానే ఉన్నాయి, చూద్దాం. బాద్షా చిత్రం నుంచి మా కోసం ఓ పాట వినిపించండి అంటూ ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట, నరేష్ అండ్ గ్రామ ప్రజలు వీరందరి కోసం బాద్షా చిత్రం నుంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు. వారితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, పేర్లు అయితే చూద్దాం. శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ, కాజీపేట నుంచి మా కోసం, మా మిత్రుల కోసం ఒక మంచి పాట ఏదైనా వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులు, వీరందరూ కూడా ఒక మంచి పాట అయితే వినిపించండి, వినాలని ఉంది అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు లక్ష్మి, విశాల్, విశాఖపట్నం నుంచి, అలాగే శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆవేద, ఆయుష, మరి వీరందరి కోసం ఇప్పుడైతే మనం బాద్షా చిత్రం నుంచి శ్రోత కోరిన పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓ పాపాలాలి చిత్రం నుంచి మా కోసం ఓ పాట వినిపించండి అంటూ కోరుతూ మనకు వాట్సాప్ పంపించారు ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ ఇతర మిత్ర బృందం. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. హారిక నెల్లూరు నారాయణ రెడ్డిపేట నుంచి, వీరితో పాటు శ్రోతలు నాగరాజు, కామాక్షి, మేఘన వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. మరొక వాట్సాప్ కూడా చూద్దాం. మరి ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, శ్రోతలు కోవూరు నుంచి ఇస్మాయిల్, రైట్ నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, వెంకటేశ్వర్లు, శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ,

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. మనకు గోవిందరావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ వీరందరూ కూడా వనపర్తి డిస్టిక్ ఆత్మకూరు మండలం నుంచి, దేవరపల్లి నుంచి వాట్సాప్ సందేశం పంపించారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. మరొక వాట్సాప్ కూడా ఉంది, చూద్దాము. సో ఎస్ రైట్, రిపీట్ పంపించారు. దయచేసి వాట్సాప్ సందేశాలు ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ రిపీట్ పంపించవద్దు.

జరిగింది. ఒకసారి పంపిస్తే మీ పాట లేదంటే మీ పేరు చదవడం జరుగుతుంది. రెండవసారి పంపించడం వల్ల పేరు రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పంపించవద్దని మనవి. మరి శ్రోతకు ఉన్నటువంటి నువ్వు వస్తానంటే నీ వద్దంటే అన్న చిత్రగీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిగితలు విన్నారు. ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణామెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటి వరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ రెండు భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీరప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది.

0: బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
1: Is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question, and I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
0: కీ స్టామర్ రాజీనామా ప్రకటించడంతో గత పదేళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ వందల కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్దం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదు ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వాన్స్ పేర్కొంటూ
2: But fundamentally, what Jared and the Qataris and the entire team here and Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఇరువురు మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరి

కుదరకపోయినా ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ అర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయూ అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్ ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రెయిన్ మాట్లాడుతూ హార్మౌజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. 10ల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్ లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు, కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ధి చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్ 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్ తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ
భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.

0: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
1: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కొజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పుణ్యవతి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: తర్వాత డిస్కో రాజా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం పెడన నుంచి.
1: తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప తింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రేమలేఖ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారిన శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన అన్నమాచార్య కీర్తన.

వింటున్న ఈ పాట గిల్లిగజ్జల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, కోటి సంగీతం. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న వారు లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భీష్మ. ఈ చిత్రానికి కె జమునారాణి పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జూలై

0: 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి.

చిత్రానికి నిఖిల్ ఆలపించిన కందికొండ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు మచిలీపట్నం బుట్టాయిపేట నుంచి జొన్నలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, వశిశ్రీ వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన శ్రీ నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండియాల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు ఓంకారనాథ శర్మ గారు ఖమ్మం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో కొన్ని చిత్ర గీతాలు వింటారు. ముందుగా కోలీ నంబర్ 1 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జోడీ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటకు రచన భువన చంద్ర.

శ్రోతులకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. ప్రకటన విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాట.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుష్మిత మరియు కె హేమగారులతో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి టాక్ షోలో ఈ రోజు మనతో హేమ అండ్ కుస్మిత ఉన్నారు. హాయ్ హేమ అండ్ కుస్మిత, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
1: హాయ్.
0: ఓకే హేమ, నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇలా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా?
1: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా వెళ్ళడం, అక్కడ ప్రిపేర్ అవ్వకుండా రాయడం, అన్ఎక్స్పెక్టెడ్ గా తెలిసింది నేను విన్ అయ్యానని చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 60 మెంబర్స్ లో నేను విన్ అవడం అన్ఎక్స్పెక్టెడ్. ఇలా కాంపిటీషన్స్ వెళ్ళడం నేను ఎప్పుడు వెళ్ళను, ఇదే ఫస్ట్ టైం అలా.
0: అయితే హేమ, నీకు ఇది ఒక మంచి ఎగ్జైటెడ్ మూమెంట్ అనమాట. ఓకే కుస్మిత, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అవును, కుస్మిత అన్న పేరే చాలా కొత్తగా ఉంది కదా, దానికి ఏదన్నా డిఫరెంట్ మీనింగ్ ఉందా?
2: అంటే చిన్నప్పటి నుంచి మీనింగ్ ఏం నాకు తెలియదు, కానీ నాకు నేను ఇమాజిన్ చేసుకున్న మీనింగ్ అయితే ఒకటి ఉంది. నా కుస్మిత అనే పేర్లో నేను దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నాను అనమాట. డివైడ్ చేసుకుని కుష్ అంటే ఆనందం అనుకున్నాను, మిత అంటే కొంచెం స్వీట్ టైప్ అని అనుకున్నాను. నాకు మా అమ్మ నాన్న చెప్పిన అర్థం ఏంటి అంటే అది దేవుడు శివుడికి ఇష్టమైన పేరు, కు అంటే శివుడికి ఇష్టమైన పేరు అని చెప్పారు, అందుకని ఆ పేరు పెట్టారు.
0: బాగుంది కుస్మిత అని పేరు. సో మరి నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, నీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఇలా విన్ అయ్యావని తెలిసాక?
2: ముందుగా అయితే అసలు నేనే ఊహించలేదు ఇంత ఇక్కడ దాకా వస్తారని కూడా అసలు అనుకోలేదు. కాలేజ్ తరపు నుంచి ఇక్కడికి వస్తారని అసలు అనుకోలేదు. స్కూల్ డేస్లో అయితే చాలా ఇలాంటి పార్టిసిపేట్ చేశాను, కానీ ఇంటర్మీడియట్లో కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిగ్రీలో ఇదే ఫస్ట్ టైం చేసి ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. దానికి మా నాన్న ఎక్కువ చాలా ఆనందంగా ఉన్నారు, ఇంత దూరం వచ్చినందుకు, అసలు ప్రైజ్ వచ్చినందుకు, అన్నిట్లో మా నాన్న కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉన్నారు నాకు.
0: అయితే కుస్మిత, నీ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉందన్నమాట. మరి ఇలాగా రేడియోకి రాకముందు వచ్చాక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమనుకున్నావు? అసలు రేడియో గురించి ఏదైనా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా.
2: నేనంటే ముందు ఫస్ట్ కొంచెం భయపడ్డాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి, లోపలంతా జనాలు ఎలా ఉంటారో ఏంటి, కొంచెం టెన్షన్గా భయంగా అనిపించింది. కానీ లోపల వచ్చిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ నాలో ఎక్కువైంది. ఇక్కడ చూసిన తర్వాత నాకు నేను ఇంతసేపు మాట్లాడినందుకు కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది.
0: నైస్ కుస్మిత. మరి హేమ, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
1: నేను నార్మల్గా టీవీలో చూసినప్పుడు ఓకే, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి, అక్కడ చాలా ఎవరో తెలీదు, ఫస్ట్ చాలా నర్వస్గా అనిపించింది వచ్చినప్పుడు, కొంచెం భయం కూడా వేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా ఎన్విరాన్మెంట్ చూశాక, అందరూ సపోర్ట్ చేసే విధానం అదంతా చూశాక చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. బిహైండ్ ఎలా వర్క్ చేస్తాడు ఇదంతా చూశాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
0: ఓకే, అయితే నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మరి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు, వాళ్ళకి ఏ కాలేజ్ నుంచి?
1: నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను కేబిఎన్ కాలేజ్ నుంచి.
0: నువ్వు మ్యాథ్స్ స్టూడెంటా? అసలు మ్యాథమెటిక్స్ అంటేనే చాలా టఫ్ సబ్జెక్ట్ అని భయపడతారు. మరి హేమ, నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
1: నా ఒపీనియన్లో మ్యాథ్స్ టఫ్ కాదు, మనం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు సాల్వ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ చేస్తే ఈజీగా వచ్చింది. అందరికీ తప్పులు వస్తాయి మ్యాథ్స్ స్టార్టింగ్లో, అది నార్మలే, కానీ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వచ్చేసింది.
0: అవునా, మరి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే అందరు భయపడుతూ ఉంటారు కదా. మరి హేమ, నువ్వు స్టార్టింగ్ నుంచే బ్రైట్ స్టూడెంటా, లేదా ప్రాక్టీస్ చేస్తూ పికప్ అవుతూ

0: వచ్చావా?
1: స్టార్టింగ్ నుంచి నాకు మ్యాథ్స్ అంటే భయం. చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్స్ ఓకే, కానీ మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం. అసలు చదివేదాన్ని కాదు, మ్యాథ్స్ లోనే నేను లోగా ఉండేదాన్ని. నెక్స్ట్ 10th లో మా సార్స్ ని అప్రోచ్ అయ్యి నేను నేర్చుకోవాలి అని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి 1st లో బేసిక్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే ఒక స్టెప్ వస్తే తర్వాత స్టెప్స్ వచ్చేయడం, థియరీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది ఇది అని ఉండేది. కానీ మ్యాథ్స్ అలా కాదు, మనం మంచి ఫార్ములా వస్తే దాన్ని బట్టి అలా స్టెప్స్ చేసుకుంటా వచ్చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తాను నేను మ్యాథ్స్. దానివల్ల ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్లో.
0: అవునా? ఓకే.
1: ఎంపీసీ తీసుకొని అది ఇంట్రెస్టింగ్ గా చేయడం, తర్వాత ఆటోమేటిక్ గా బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను.
0: నీ మాటల్లోనే తెలుస్తుంది హేమ, మ్యాథ్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని. మరి కుస్మిత, నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు, ఏ కాలేజ్ నుంచి?
2: నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 1st ఇయర్ కేబిఎన్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు 2nd క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ లో వెళ్ళాలని ఇష్టం ఉండింది. అంటే మా చుట్టాల్లో వాళ్ళల్లో చూసి నేను కూడా కొంచెం అందులో ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాను. 1st నుంచి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఎంపీసీ తీసుకోవాలి, అటు వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంక ఇటు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను.
0: ఓకే, సో కంప్యూటర్స్ అంటే చాలా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మరి అందులో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
2: అందులో నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి సిఎన్ జావా.
0: ఎందుకు సిఎన్ జావానే?
2: సిఎన్ అది నార్మల్ 1st, అది మనకి బేసిక్. అది బేసిక్ వస్తే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని మనకి వచ్చేస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని, కంప్యూటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. రేపు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎలాగో కంప్యూటర్ మీద మనకి నాలెడ్జ్ తెలియాలి కదా అని చిన్నప్పటి నుంచి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్పెషల్గా దానికోసం ఇంట్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసుకునేదాన్ని. కావాలని మా నాన్నగారితో గొడవ చేసి మరి కంప్యూటర్లు కొనిపించుకొని అలా ఎక్కువ గొడవ చేసి మరి ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. తర్వాత కోడింగ్స్ ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కొంచెం భయం వేసేది, అర్థమయ్యేవి కాదు అసలు. అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని వాటిలో మళ్ళీ ఎర్రర్ మిస్టేక్స్ చూసుకొని వాటి నుంచి నాలో ఇంకొంచెం ఓకే, నేను కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయగలను, అర్థం చేసుకోగలను, ఎగ్జిక్యూట్ చేయగలను అని నాకు నేను అనిపించింది.
0: అవునా? ఓకే. మరి నువ్వు కంప్యూటర్ స్టూడెంట్ కదా, ఒక సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి. ఏది టెంపరరీ మెమరీ, ర్యామ్ ఆర్ రోమా?
2: ర్యామ్.
0: ర్యామ్ ఎందుకు టెంపరరీ మెమరీ, రోమ్ కాకూడదా మరి?
2: దానికి డిఫరెంట్ రీజన్ అని ఏం లేదు, ర్యామ్ అనే నేను అనుకుంటున్నాను.
0: అవునా? ఓకే. సరే కుస్మిత, ఇలా అకాడమిక్స్తో పాటు కాంపిటీషన్స్లో కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ కాలేజెస్లో ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసావా మరి?
2: నార్మల్గా అందరికీ ఎవరికైనా సరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, స్పోర్ట్స్ ద్వారా కానీ లేకపోతే కాంపిటీషన్స్ ద్వారా కానీ ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఒకటి అవకాశం వచ్చింది, అదొక అచీవ్మెంట్ వరకు నేను ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నేను ఇక్కడ పంచుకుందామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను ఇంట్లో నుంచే.
0: ఓకే.
2: నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా చుట్టాల ద్వారా ఒకళ్ళు మా నాన్నగారికి ఫోన్ చేశారు, మీ పాప క్లాసికల్ డ్యాన్స్ కదా, మనకి విజయవాడ సత్యనారాయణపురంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ అండ్ డైలాగ్ కూడా చెప్పాలి అని అన్నారు. సరే ఆ టైంలో ఏదో సినిమా రిలీజ్ అయి ఉండేసరికి ఏదో డైలాగ్ చెప్పాను, ఏదో యాక్టింగ్ చేశాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాను, మీ పాప సెలెక్ట్ అయింది హైదరాబాద్కి తీసుకురావాలి అని అన్నారు. అండ్ ఇంకా ఎన్సీసీలో కూడా ఉన్నాను నేను, ఎన్సీసీలో నాది ఏ సర్టిఫికేట్ అనమాట. అప్పుడు మాకు క్యాంపింగ్ కానీ ఆ క్యాంపింగ్లో మాకు మంచి ట్రైనింగ్ కానీ ఫ్రెండ్స్ తోటి బెస్ట్ మెమరీస్ కానీ చాలా ఉన్నాయి. బట్ ఎన్సీసీ అంటే ఏదో అనుకుంటాం మనం, ఏముంది చేసేస్తామని. స్టార్టింగ్లో నేను హైట్ తక్కువ ఉన్నానని చెప్పి కూడా అసలు తీసుకోలేదు, కానీ నేను మా ఫాదర్ని పిలిపించి తీసుకొచ్చి గొడవ పెట్టించుకుని మరి జాయిన్ అయ్యాను ఎన్సీసీలో.
0: ఓకే.
2: కానీ అది నాకు ఒక బెస్ట్ మెమరీ అయిపోయింది అనమాట ఎన్సీసీలో వెళ్ళడము.
0: అయితే అవన్నీ కూడా నీకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట. మరి హేమ, నీకు అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా?
1: చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, డాడీని అడిగి మరీ నేర్చుకున్నాను. డాడీ దగ్గర చెస్ నేర్పించి డాడీ నాకు నేను ఆడతాను అని చెప్పి, తర్వాత డాడీని చెస్లో ఓడించాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నేను కూడా ఆడగలనని. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు. తర్వాత డిగ్రీలోకి వచ్చాక నన్ను క్లాస్కే వచ్చి చెస్ ఆడే ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే రండి అని ఎంకరేజ్ చేశారు. నేను వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, అదేంటి ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయ్యాను. ఒక 2-3 డేస్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో ప్రాక్టీస్ చేసి ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడకి మేము ఆడడానికని వెళ్ళాము. అక్కడ 1st మేమే వచ్చాము, ఛాంపియన్షిప్ మాదే వచ్చింది. అప్పుడు ఇంకా ఫుల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, ఓకే నేను ఇంకా బాగా ఆడగలను, ఇంకా బాగా నేర్చుకోగలను అని.
0: బెస్ట్ మెమరీ అండ్ బిగ్ అచీవ్మెంట్ అనమాట.

0: మరి ఒక సరదాగా క్వశ్చన్ అడుగుతాను, చెస్ పీసెస్ లో ఏ పీస్ లా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? మరి చెస్ పీసెస్ లో మనకి కింగ్ కానీ క్వీన్ కానీ నైట్ ఇలా ఉంటాయి కదా, ఏ పీస్ లా ఉండాలనుకుంటున్నావు నువ్వు?
1: ఎక్కువ క్వీన్ ఆల్ పవర్స్ ఉంటాయి.
0: ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ఒక పవర్ ఉండదు కదా, సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి?
1: క్వీన్ అంటే ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ది స్పెషల్ పవర్ అన్నిటికంటే, కానీ నాకు క్వీన్ అంటేనే ఇష్టం.
0: నీకు క్వీన్ పీస్ అంటేనే ఇష్టం. సరే మరి ఇప్పటిదాకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక చక్కని పాటను విందాం. సో కుస్మిత, నీకు నచ్చిన ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పగలవా?
2: నా ఫేవరెట్ సాంగ్ నువ్వు నేను ప్రేమ అనే సినిమా నుంచి, సూర్య అండ్ భూమిక గారిది. అందులో నుంచి ప్రేమించే ప్రేమవా అన్న సాంగ్.
0: మరి మా లిజినెస్ కోసం ఒక 2 లైన్స్ పాడగలవా?

చాలా చక్కగా పాడావు కుస్మిత. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ అండ్ నరేష్ అయ్యర్ పాడిన పాటను విందాం.

0: సరే, మరి ఇప్పటి వరకు మీ స్టడీస్, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు ప్రెసెంట్ యూత్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో హేమ, ఈ ఏఐ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
1: ఏఐ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదే రకంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ బాగా యూజ్ చేస్తున్నారు ఏఐ టూల్స్ని. ఫాస్ట్గా మేము చదువుతున్నామని అనుకుంటున్నారు, కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎగ్జామ్స్కి షార్ట్ ఫామ్ చేసుకోవడం, చదవడం అదంతా ఓకే, బట్ దానివల్ల మనం ఆలోచించడం, క్రియేటివ్ మైండ్ తగ్గిపోద్దని నా ఫీలింగ్. అదొక డిసడ్వాంటేజ్ అని నా ఫీలింగ్.
0: సో కుస్మిత, నీ ఒపీనియన్ ఏంటి ఏఐ మీద?
2: ఏఐ మీద ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏమంటున్నారంటే, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఏఐ జాబ్స్ తీసేసుకుంటుంది, ఇంకా దాని నుంచి ఇంకెందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అవన్నీ అని కొంచెం అవన్నీ కొన్ని కొన్ని కంపెనీస్ కూడా డౌన్ పడిపోతున్నాయి. నా ప్రకారం ఏఐని మనం అర్థం చేసుకునే విధానం కానీ, దానికి మనం చెప్పే విధానం కానీ కరెక్ట్గా ఉండి అర్థం చేసుకుంటే మాత్రం ఎలాంటి టెక్నాలజీని అయినా సరే మనం ముందుకు తీసుకెళ్ళగలము.
0: ఓకే, గుడ్ అబ్జర్వేషన్ కుస్మిత. మరి దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏంటి, మనం ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని నీ మాటలో చెప్పగలవా?
2: దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ ఒక్కరు, ప్రతి ఒక్కరు దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. దాని మీద ఏఐ టూల్స్ ఎక్కువ యూజ్ చేసేయడము వాళ్ళ వల్ల ఏంటంటే థింకింగ్ పవర్ వాళ్ళు కొంచెం తక్కువ అయిపోతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా తక్కువ అయిపోతుంది. కానీ ఏంటంటే దీని నుంచి మనం మళ్ళీ వెనక్కి ఏఐ వాడకుండా మళ్ళీ వెనక్కి వస్తామా అంటే అది రావడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో టెక్నాలజీస్ అన్నవి ఇంకా పెరిగిపోతున్నాయి, వాటిలో మనం ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా అందుకని మళ్ళీ వెనక్కి రావడం అన్నది కష్టమని నా ఫీలింగ్.
0: నైస్ పర్స్పెక్టివ్. మరి హేమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ ఏఐ గురించి, ఎలా ఎన్హాన్స్ అవ్వాలి, ఎలా దీని నుంచి బయటికి రావాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని?
1: ఏఐ గురించి ఎక్కువ అడ్వాంటేజెసే ఉన్నాయి. అంటే మనం హెల్త్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మన ఓన్గా, అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని ప్రైవసీ ఇష్యూస్, డేటా మిస్లీడ్ అయిపోవడం, ఏఐ

0: మన లిమిట్స్ లో ఉండి యూజ్ చేసుకోవడం అంటే ఇన్పుట్ సరిగ్గా ఇస్తే అవుట్పుట్ కూడా, అంటే ఇన్పుట్ ఇన్ వర్డ్స్ లో అని అలా ఇస్తే మనకి ఎక్కువ మ్యాటర్ రాకుండా, ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం షార్ట్ ఫామ్ లో అలా రావడం, మంచిగా యూజ్ చేసుకోవడం.
1: ఓకే, వెల్ సెట్ హేమ. మరి యూత్ కి ఈ ఏఐ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఒక ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు మీ మాటలో చెప్పరా? సో కుస్మిత, నువ్వు చెప్పు
2: ఫస్ట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నది మాత్రమే అదే తీసుకోవాలి. అన్నెసెసరీగా వచ్చిన వేరే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకోకూడదు. కానీ ఏంటంటే మనం వేరే కూడా వాటినే తీసుకుంటాము, వీటినే తీసుకుంటాము. యూత్ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ ప్రకారంగా దాన్ని ఎలా అర్థం చేసుకుంటాను, నేను దాంతో మాట్లాడగలను, దానికి నేను ప్రాబ్లం చెప్పుకోగలను అని అనుకుంటే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలి. అంతేకాని దాన్ని మిస్యూజ్ మాత్రం చేసుకోకూడదు, దాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా అని నా ఫీలింగ్.
1: ఓకే, అండ్ ఫైనల్ గా చెప్పాలంటే ఏఐకి పాజిటివ్ సైడ్ ఉంది, అలాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. మీరు చాలా మంచి మంచి పాయింట్స్ అన్ని మా లిజినెస్తో షేర్ చేసుకున్నారు. సో సరదాగా ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం, రెడీనా మరి? ఓకే హేమ, నువ్వు చెప్పు, ఆన్లైన్ క్లాసెసా ఆఫ్లైన్ క్లాసెసా?
0: ఆఫ్లైన్ క్లాసెస్.
1: ఎందుకు ఆన్లైన్ కాకూడదు? ఆన్లైన్ అయితే మనం సరదాగా ఇంట్లో ఉండొచ్చు కదా.
0: ఆన్లైన్ అయితే సరదాగా ఇంట్లో ఉండొచ్చు, కానీ అంత ఇంట్రెస్ట్ రాదు. అంటే మనకి ఉంటారు కానీ మనం సైడ్ దాన్ని ఇలా పక్కన పెట్టేసి ఏదైనా ఫోన్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం ఏదైనా చేస్తాం. అదే ఆఫ్లైన్ అయితే కళ్ళ ముందే ఉంటారు, ఐ కాంటాక్ట్ ఉండిద్ది, వాళ్ళు చెప్పేటప్పుడు వినడము, అంటే కాన్ఫిడెంట్గా వినగలము డిస్ట్రాక్ట్ అవ్వకుండా. సో అప్పుడే బాగా వింటామని నా ఫీలింగ్, బాగా అర్థం అవుతుంది.
1: ఓకే, ఆఫ్లైన్ క్లాసెసే బెస్ట్ అంటావు. మరి హోమ్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్?
0: హోమ్ ఫుడ్డే.
1: అవునా? నేను నిజంగా అనుకోలేదు. చాలా మంది స్ట్రీట్ ఫుడ్ చూస్ చేసుకుంటారు కదా, టేస్టీగా ఉంటుందని. హోమ్ ఫుడ్డే ఎందుకు?
0: స్ట్రీట్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ అది ఎప్పటికైనా హార్మ్ఫుల్లే. కానీ హోమ్ మేడ్ ఫుడ్ అయితే, మదర్ వండింది అయితే ఎక్కువ హెల్దీగా ఉండిద్ది. నేను ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ తిన్నాను.
1: ఓకే, అయితే నైస్ చాయిస్ నీది. అండ్ నువ్వు ఎర్లీ బర్డా లేదా లాస్ట్ మినిట్ ప్రిపరేషనా?
0: లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్.
1: లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయినా ఎందుకు? మనం ముందే అన్ని చదువుకుని రెడీగా పెట్టుకుంటే కాస్త బాగా పర్ఫామ్ చేస్తాం కదా.
0: అంటే క్లాసెస్ లో ఉన్నాయి మాక్సిమం గుర్తుంటాయి, మనం బాగా వింటాం కాబట్టి క్లాసెస్ లో ఉన్నాయి గుర్తుండే. లాస్ట్ ఎగ్జామ్ కి 2-3 డేస్ ముందు కూర్చొని చదువుతాను నేను. అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ అప్పటికే మనం ఇంపార్టెంట్ పెట్టుకొని చదువుకొని, మనం ఇంతకు ముందు మిడ్ ఎగ్జామ్స్ లో చదువుకొని ఉంటాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయిపోతాం హాఫ్. అదే మళ్ళీ రివిజన్ చేసుకుంటాం అంతే. మిడ్ ఎగ్జామ్స్ కైనా అంతే, 3 డేస్ ముందే చదువుతాను.
1: అవునా? ఓకే. మరి కుస్మిత, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇండోర్ గేమ్సా లేదా అవుట్డోర్ గేమ్సా?
2: అవుట్డోర్ గేమ్స్ ఖచ్చితంగా.
1: ఎందుకు ఇండోర్ కాకూడదు?
2: అవుట్డోర్ అయితే విటమిన్ డి, మనం మార్నింగ్ కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతుంటాము, ప్లస్ ఎలాగో మార్నింగ్ యోగాకి వాటికి వెళ్తుంటాము, షటిల్స్ స్పోర్ట్స్ కానీ ఎక్కువ అవుట్డోర్ బయట మనం ఆడుతుంటాము. వాటి నుంచి మనకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కూడా మన బాడీకి ఉంటుంది అందుకని.
1: ఓకే, మరి ఆన్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావా ఆఫ్లైన్ షాపింగా?
2: ఖచ్చితంగా ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటా.
1: ఎందుకు? ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో ఆఫర్స్ ఉంటాయని చెప్పి కొంటూ ఉంటారు కదా, నువ్వెందుకు ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావు?
2: ఆన్లైన్ లో అంటే మనకి క్వాలిటీ కానీ అది మొత్తం అసలు సరిగ్గా తెలీదు, సైజెస్ కూడా మనకు కొన్ని కొన్నిసార్లు తప్పు తప్పుగా వచ్చేస్తాయి, వాటికి మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడం, వాటి కోసం వెయిట్ చేయడం, అదంతా ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడున్న జనాలు కూడా ఎక్కువ దానికే మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ఏముందిలే ఆన్లైన్ లో చేసేద్దాము కొనేద్దాంలే అని. కానీ నా వరకు ఆఫ్లైన్కి వెళ్తేనే బెటరు, అక్కడ మనము అన్నీ చూస్తాం కళ్ళెదురుగా, అన్నీ చూస్తాము, క్వాలిటీ చూస్తాము, అసలు డ్రెస్ ఏంటి అన్నది చూస్తాము, మెటీరియల్ చూస్తాము, కాస్ట్ చూస్తాము, ఫిట్టింగ్ సైజ్ చూస్తాము, ప్రతిదీ మనం ఓన్గా చూస్తాం కాబట్టి.
1: అవును, అది కూడా ఒక రకంగా వ్యాలిడ్ పాయింటే. మరి నువ్వు మార్నింగ్ పర్సనా లేదా నైట్ అవులా?
2: మార్నింగ్ పర్సనే.
1: మార్నింగ్ పర్సనే. ప్రెసెంట్ జనరేషన్ ఎక్కువగా నైట్ మెలకు ఉండి వర్క్ చేస్తూ ఉంటారు, సో నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
2: నైట్ ఎక్కువ ప్రెసెంట్ ఎక్కువ చాలా మంది వర్క్స్ చేస్తున్నారు, వాటి వల్ల ఏంటంటే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి. నైట్ టైము స్లీపింగ్ అవర్స్ తక్కువ ఉండడం వాటికి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మార్నింగ్ ఏంటంటే మనం ఏది ఒక పని చేసినా చేయకపోయినా మన డైలీ వర్క్ అన్నది మనం చేస్తూ ఉంటే మన బాడీకి అది ఒక ఫిజికల్ లాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, అండ్ ప్లస్ మెంటల్లీ స్టేబుల్గా మనం ఉండగలం. నైట్ ఏంటంటే ఏది ఉండదు, మొత్తం డార్క్నెస్, ఏదో ఎమోషన్స్, ఏవేవో ఆలోచనలు, వాటి నుంచి ఇంకొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళిపోతుంటాం మరి అలాగా.
1: మంచి పాయింట్ చెప్పావు కుస్మిత. సో ఇప్పుడు దాకా ఇలా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరిగింది కదా, సో హేమ ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
0: అంటే నేను ఎక్కువ

0: ఇప్పటిదాకా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది కదా, మరి హేమ నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు?
1: చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఫ్రీ టైమ్ లో. ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాయి ఎక్కువ, క్యారమ్ బోర్డ్, చెస్, స్నేక్ గేమ్స్, అలా ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ అవాయిడ్ చేస్తాను నేను.
0: ఓకే, మరి కుస్మిత, ఈ చదువుతో పాటు నీకు నచ్చే థింగ్స్ ఏంటి? టైం దొరికితే ఎలా స్పెండ్ చేయాలనుకుంటావు?
2: టైం దొరికితే ఎక్కువ మా నాన్నతోటి మా చెల్లితోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా చెల్లి ఏదైనా అడిగితే తన కోసం ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసి పెట్టడం కానీ, లేకపోతే తనకేమైనా థింగ్స్ కావాలంటే ఇంట్లోనే ఓన్గా ఏదైనా ప్రిపేర్ చేయడం కానీ, నా దగ్గర ఉన్న వాటితోనే ఏదైనా తనకి రెడీ చేసి ఇవ్వడం కానీ, తనతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడం అనేది నాకు ఎక్కువ ఇష్టం.
0: నైస్ మూమెంట్ అది రియల్లీ. ఇలా చదువుతో పాటు నువ్వు అన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, సో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి, మీ లాంగ్ టర్మ్ గోల్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పగలవు కుస్మిత నువ్వు?
2: లాంగ్ టర్మ్ గోల్ చెప్పాలి అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ అనే ఉండింది, అటు సైడ్ ఫీల్డ్ అనే అదే పర్మనెంట్ అని కాదు. ఒకసారి ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత చాయిస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఏ వే వచ్చినా సరే ఆ వేని నేను వెళ్తాను. అది నాకు కష్టం అనిపించినా సరే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను. నాకు రానిది అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని అయితేనే ముందుకెళ్తాను. ఒక పర్ఫెక్ట్ అని అయితే నేను ఉండను. ఒకసారి

0: దారి అయితే చూపించిందో ఆ దారినే నేను ముందుకు తీసుకెళ్దామని అనుకుంటాను.
1: ఓకే, రియల్లీ అంటే ఒక స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకుని ఉంటే బెస్ట్ ఆప్షన్ అని అంటావు కుస్మిత. మరి హేమ, నీ ఫ్యూచర్ ఏ కెరీర్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు?
2: నాకు టీచర్ అవ్వడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. టీచ్ చేయడము, చెప్పడము అలా అంటే నాకు చాలా ఇష్టం.
3: మరింతవరకు వన్ డే ఆర్జే కార్యక్రమాల్లో ఎన్ కుస్మిత ఇంకా కే హేమ గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతం చిత్రానికి చిత్రపాడిన పాట వింటారు. సిరివెన్నెల గీత రచన.

శ్రోతలకొక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జమేయర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: లాహిరి లాహిరి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు 2025 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఇది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వేల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వేస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రామాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చి పుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హార్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జీ మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి.

ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పావన రామ కాపిరాగం ఆదితాళం రామదాసు కీర్తన.

శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏమని పొగడుదునే ఆభేరి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మనసారా ఈ చిత్రం నుండి కృష్ణ చైతన్య పాడిన పాట వింటారు.

ఆకాశవాణి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వార్తల వివరాలు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13,40,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా వంట చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది.

0: బూత్లు 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యుమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జులై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ధి వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటోంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు.
9: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడా అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి మానేడనే విశ్రాంతి తీసుకుంటారే? మాకెందుకీ గొడ్డలి పోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారి పాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు? మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా, లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవితా శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టము పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బు చక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయత అనురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బే శ్వాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన. గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక 10 మందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అవరూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్యా. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరం ఒక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదనకి

కిటకిటకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమన ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయమాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చటి నిమిషాన ఒక్కటైన మన బంధం, తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకువీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలిన తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేగు వంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికి పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మ చేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండే పొయ్యి, వచ్చిపోయే బంధుజనం, ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్లు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మ ధైర్యం నాన్న, ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికేడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే. శీర్షిక నాన్న నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే. నాకు మాటలు నేర్పిన నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను, నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్నా, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇందరు తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్నా? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్నా, మేము మనుషులమే అనే గుర్తింపు కోసం. వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం ఎదురుచూస్తున్నా. మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికేగాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమగ్నమవుతున్నాం. జీవన భృతి కోసం జీవం చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్న ఈ మూడో జాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం, మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్నా మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానవ ప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలి.

అంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై, అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా? ఆడామగ మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు, బాధ్యతలు, బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా. మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతి చోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాత గాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీ నవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మే బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతుంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతి కళ మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా, దిశ మారినా, నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటిబొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం, అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటివరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమాను అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏ మండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది? తెలిసేదెవ్వరికి? ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడ్డం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే వాక్యాల పూలు పూయవు. మాట్లాడ్డం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు, చూసే కళ్ళల్లో కవితలు రగులుతాయి. మాటతో గాయపరిచేవాడు 1000 పుస్తకాలు చదివినా వ్యర్థం. ఒక్క మాటతో గాయాన్ని నయం చేసేవాడు 1000 నిశ్శబ్దాల విలువైనవాడు. మాట అనేది ఆయుధమా లేక ఆప్యాయత? దాన్ని ఎలా వాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారిచూపింది. జాబిలి తునకల నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటల నీ రూపంలో మునిగిపోయాను. మూము అన్న నా మాటల్లో పలక నీపై నిలబడి బలపం నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలాంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు నీ పరిపళ ముద్ర జ్ఞాపకమై ఎక్కడికెళ్ళినా నన్ను వెంటాడుతుంది. అద్దంలా నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతుంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతం మీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకొని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని గుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. కనపడనివ్వని రాతికన్నేదో అడ్డు వస్తుంది. చీకటంటని రేయిని ఎప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈరోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్తరాగాన్నందుకుంది. దిగులు మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోసం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. 100 కాపురాన్ని మందుగుండుకు

0: చేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి, మానవత్వాన్ని మరిచాయి. ప్రేమ పూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులై పారాయి. మనసులు గాయపడ్డాయి, కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతం గోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడొస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదిలున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవి స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చే సంగీతం, బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసి పాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మెలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలత నింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలత నింపుకున్న కలనే అవి. వెతల బాపు దూరమింతుందో తెలియక మసకబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలిన నాళ్లు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటు కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునే వేళ నీ వెంట నడిచేవారే ఉండరు. ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరి కోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే చెలిమి చెలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరుల మంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుందని గ్రహించు. చిన్న మనసుతో పెద్ద వెలుగు రాదు. సమానత్వంలోనే సౌఖ్యముంటుంది. స్వార్థం దూరమైతే చీకటే వెలుగవుతుంది. అసూయ కరిగితేనే మనసు కార్తీక దీపమవుతుంది.
1: మరింతవరకు శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో ఇప్పుడు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. మనం చేసే కూర కానీ లేదా పచ్చడి, పప్పు, ఏ పదార్థమైనా రుచిగా రావాలి అంటే సరైన కొలతలో కనుక ఉప్పు కారం వేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే ఉప్పు కానీ కారం కానీ అవి ఎక్కువైనా తక్కువైనా ఆ వంటలు రుచిగా మాత్రమే కాదు, తినడానికి కూడా సరిపోదు. ఇక కారం విషయానికి వచ్చినట్లయితే అది కారం పొడి రూపంలో కానీ లేదా పచ్చిమిర్చి లేదా పండుమిర్చిని మనం వాడతాము. ఈ మిర్చి కూరలో కారాన్ని ఘాటుని ఇవ్వడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అసలు ఈ మిరపకాయ యొక్క మూలాలు కనుక చూసినట్లయితే మొట్టమొదట మిరపకాయలు అమెరికాలో వెలుగుచూశాయి. యూరోపియన్లు అమెరికాకి వచ్చిన తరువాత ఈ మిరపకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించబడ్డాయి. వీటిని ఆహారంతో పాటు ఔషధాల తయారీలో కూడా

0: ఉపయోగించడం ప్రారంభమైంది. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గుంటూరు, పరిసర జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధిగాంచాయి. మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. ఇవి అనేక రకాలలో, అనేక ఆకారాలలో, అలాగే రంగులలో కూడా కనిపిస్తాయి. కొన్ని జాతుల నుండి వచ్చే మిరపకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో సన్నగా ఎక్కువ కారం కలిగి ఉంటాయి. మరికొన్ని మిరపకాయలు లేత ఆకుపచ్చ రంగులో లావుగా పొడవుగా ఉండి ఎక్కువ కారం లేకుండా ఉంటాయి. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్నవిగా ఎరుపు రంగులో ఉంటాయి. చిన్నదే కదా అని మనం అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఒక చిన్న ఎర్ర మిరపకాయ ఘాటుతో మనల్ని గగ్గోలు పెట్టించడం ఖాయం. అంటే అది అంత కారంగా ఘాటుగా ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది మిరపకాయ అంటేనే భయపడిపోతారు. మిరపకాయ అనగానే నషాళానికి అంటే కారం, ఘాటు గుర్తుకు వస్తాయి. అలా అని కారం గనక లేకపోతే వంటలకు రుచి రాదు. పూర్వకాలంలో కారం కోసం మిరియాలను వాడేవారట. పోర్చుగీసు వారు ఈ మిరపకాయలను భారతదేశానికి పరిచయం చేశారు. అప్పటి నుండి ఈ మిరపకాయలు మన ఆహారంలో భాగమైపోయాయి. అంతేకాదండి, మిరపను వంటలో వాడటమే కాదు, పండించడంలో కూడా మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ఈ మిరప క్యాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాసే కాయ. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం యొక్క తీవ్రతని బట్టే దాని యొక్క ఘాటు ఆధారపడి ఉంటుంది. ఈ ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. ఈ లాలాజలంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే క్లోమం ఉంటుంది. దీనివల్ల మనం తినే కారం చక్కగా జీర్ణం అవుతుంది. ఇక మిరపకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, పీచు మరియు ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మిరపకాయలు శరీరంలో పేరుకుపోయినటువంటి విషతత్వాలను తొలగిస్తుంది. అంతేకాదు, పెద్ద ప్రేగులో ఉండే హానికర రసాయనాలను శుభ్రం చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు కూరల్లో కనుక పచ్చిమిరపకాయను లేదా పండుమిరపకాయను కనుక వాడటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా సైనస్ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చిమిర్చిని తిన్నట్లయితే అది మనల్ని కాపాడుతుంది. మిరపలో ఉన్నటువంటి విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలు, పళ్ల బలానికి కూడా సహాయపడుతుంది. ఇక దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేటటువంటి క్యాప్సేసియన్ అనే పదార్థం ఉంటుందని, దీనివల్ల గుండెకు రక్షణ కూడా కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక మిరపకాయలో ఉన్నటువంటి క్యాప్సేసిన్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. పండుమిరపకాయలు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఈ మిరపకాయలను వంటల్లో మాత్రమే కాకుండా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అలాగే పచ్చిమిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండలో ఎండిపోయే వరకు ఉంచి తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటారు. వీటిని మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలని అంటారు. వీటిని నూనెలో వేయించి పప్పులో కలిపి తింటారు. అలాగే తాజా పండుమిరపకాయలను పచ్చళ్లుగా చేసుకుని సంవత్సరం పొడుగునా ఉండేలా నిల్వ చేసుకుంటారు. కొందరు చపాతీలతో పాటు పచ్చి ఉల్లిపాయ, అలాగే మిరపకాయను కూడా తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇలా మిరపకాయలను పళంగా తినడం కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే అది పండుమిరపకాయ అయినా పచ్చిమిరపకాయ అయినా ఏదైనా సరే తినడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చిమిరపకాయలు కనుక తాజాగా ఉండాలి అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే తొడిమెలను తీసివేసి తడి లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నట్లయితే వారం వరకు కూడా అవి నిల్వ ఉంటాయి. ఈ మిరప ఘాటుకి భయపడకుండా ఆహారంతో పాటు వీటిని కూడా ఆస్వాదిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ అనుజ కుమార్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం

0: సానిటరీ నాప్కిన్, రీయూజబుల్ సానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం. బిఐఎస్ నమ్మక.
1: శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమం వింటారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు. ముందుగా మఖే చిత్రం నుండి కేకే జి సాహితీ పాడిన పాట వింటారు. నీలేష్ మిశ్రా గీత రచన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లవరీస్ చిత్రం నుంచి రూప్ కుమార్ రాథోడ్ అల్కా యజ్ఞిక్ పాడిన పాట వింటారు. జావేద్ అఖ్తర్ గీత రచన.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జావేద్ అఖ్తర్ గీతానికి సోనూ నిగమ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు రెఫ్యూజీ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత రైన్ కోట్ చిత్రం నుంచి శుభా ముడ్గల్ పాడిన పాట వింటారు, రీతు పర్ణోఘోష్ గుల్జార్ గీతం.

కార్యక్రమాల తర్వాత ఇర్షాద్ కామెల్ గీతానికి రహత్ ఫతే అలీ ఖాన్ పాడిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రం నుంచి పాట వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. అందరూ ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న ఏంటంటే, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి? ప్రశ్న ఇంకోసారి, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? తెలిస్తే జనాభా దినోత్సవపు ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి? మెసేజ్ చేయండి 8662489881 నెంబర్కి.

అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని కూడా అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు థీమ్ కూడా. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చల్లపల్లి నుంచి శివ దుర్గా, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్తోనే, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామదాసు అంజాచారి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఎవరు, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరు కళ్యాణ్చారి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోల్ నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపినపాలె నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధవళ లక్ష్మీ నరసింహారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా రామయ్య వీళ్ళందరూ, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్తోనే, లతా ఉయూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంచువాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, రఘువీర్ సింగ్ సూనాభాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, సుల్లోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే జయలక్ష్మి వెలవర్తిపాటి సత్యనారాయణ వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి జబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరందరూ కరెక్ట్ ఆన్సర్,

శరత్ రెడ్డి పాపినపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మీ పేరు కరెక్టేనా అండి? కొంచెం స్పెల్లింగ్ చూసుకోండి. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ ముస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దాయిదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వలగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. టెలసీను వావెళ్ళ నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? తెలిస్తే మెన్షన్ చేయండి. ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి? ఇది ప్రశ్న. నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం. డేట్ అయితే కరెక్ట్గానే పంపించారు, మంత్ అయితే నాకు అర్థం కాలేదు, ఒకసారి చూడండి. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి. సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్మిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాపిన్నపాలెం సూర్యనారాయణ ఈశ్వరం క్రాంతి కుమార్ అశోక్. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. ఓకే. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జూలై 11. న్యాయమైన ఇంకా ఆశాజనకమైన యువత తాము కోరుకునే కుటుంబాలను సృష్టించుకునేలా సాధికారత కల్పించడం అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఈ సంవత్సరం జనాభా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి. చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ఎన్బిఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య ఎడ్లపల్లి శ్రీ లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోల రామకృష్ణయ్య సుభాషిణి ఇందాకడ పంపించారు, నేను చదివేశాను. ఇదన్నమాట సంగతి. ఇక రెండవ ప్రశ్న. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? ప్రశ్న ఇంకోసారి. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు?

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. ఇందాకడ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలను పంపించేశారు. కరెక్ట్ ఆన్సర్తో ఎవరంటే నెల్లూరు జిల్లా నుంచి, బుజ్జిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, బండారు త్రిమూర్తుల గుప్తా, నల్లబిల్లి వెంకట్రెడ్డి, కుంచివాన్పేట నుంచి కుంచి రామ్మూర్తి, గురుశంకర్, అణువుల మోహన్, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి మహమ్మద్ రఫీభాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషిభాయ్, వీళ్ళందరి పేర్లు కలిపి పంపించేశారు. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, సుదర్శనం పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఖుష్వంత్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే బత్తిని రవికుమార్ భద్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట, శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని.

కరెక్ట్ ఆన్సర్. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. వెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతి కుమార్ అశోక్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే శ్రీనివాస్ సామ్ల గజ్వెల్ నుంచి. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంజివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. గుండుగోలను తంగెళ్లపల్లి నుంచి ముకుందాచార్యులు శేషకుమారి రవికుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలువర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి. ఇంకా ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రణి జస్విత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుంచి. నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుండి సౌదామ్ని వసుంధర తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రాంగ్ ఆన్సర్ అండి నాకు అర్థం కాలేదు ఒకసారి ట్రై చేయండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. స్లోలో కొన్ని వచ్చేస్తూ ఉంటాయి మీరు క్యాచ్ చేసేయాలి. ఓకే సీతా కళ్యాణి హిల్స్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శరత్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్వంత్ సింగ్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవలను 1956 సంవత్సరంలో ప్రచురించారు. ఈ రచయిత ఖుష్వంత్ సింగ్ రాసిన చారిత్రక నవల 1947 ఆగస్టులో జరిగిన భారతదేశ విభజనను మనో మజ్రా అనే ఒక కల్పిత సరిహద్దు గ్రామం దృష్టికోణం నుంచి వివరిస్తుందంట ఈ నవల. విభజనను కేవలం దాని చుట్టూ ఉన్న రాజకీయ సంఘటనల కోణంలో మాత్రమే చిత్రీకరించకుండా ఖుష్వంత్ సింగ్ లోతైన స్థానిక దృష్టితో పరిశీలిస్తారు. ఆ సంఘటనకు వాస్తవికత భయానకత విశ్వసనీయతను తీసుకువచ్చే మానవ కోణాన్ని ఆ నవలలో అందించారన్నమాట. ఇది సంగతి. ఇంకా రెండు మెసేజెస్ వచ్చాయి చూసేద్దాం. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి యలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, దానికి ఆన్సర్ కూడా చెప్పేసుకున్నాం. ఇంకో మెసేజ్ వచ్చింది, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఇది ఈరోజు యువలయ. రేపు సాయంత్రం యువలయలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో.
3: ఆజ్ ఆప్ కౌన్ సా పాఠ పఢాయేంగి అధ్యాపికాజీ?
4: ఆజ్ హమ్ దయా, పరోపకార్, వినయ్, ఈమాందారి ఆది నైతిక గుణ్ ఔర్ ఉన్సే మిల్లే వాలే ఫల్ కే బారే మే జానేంగే. ఈరోజు మనం దయా, పరోపకారం, వినయం, నిజాయితీ లాంటి నైతిక గుణాల గురించి మరియు వాటిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆస్ హమారా పాఠ కా నామ్ హై ఈమాందారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా షురూ కరో.
3: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవా, ఇమాందారి, నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
4: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు,

0: एक लकड़हारा था। वह जंगल में नदी के किनारे लकड़ियों काटता था। वह जंगल में नदी के किनारे लकड़ियाँ काट रहा था। अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई। इसे देखकर वह रोने लगा।
1: अच्छा सुनो, ఒక లక్కడహారా అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ నదీకే కినారే లక్కడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేఖకర్ వహ రోనేలగా. దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడో.
0: లకడహారీకో దేఖకర్ నదీకి దేవి జల్ సే బాహర్ ఆయి. దేవినే లకడహారీ సే రోనే కా కారణ్ పూచా. లకడహారీ నే కహా కి దేవి మా, మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి, యహీ మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవి మా కో ఉస్ పర్ దయా ఆయి. దేవి నే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. లకడహారే నే కహా కి यही मेरी नहीं है,
1: यह मेरी नहीं है. अच्छा सुनो, लकड़हारे को देख कर नदी की देवी जल से बाहर आई. कट्टल कोट्टुकुने वाडु अला एडुस्तू उंडे सरकी नदी की देवी अंटे जल देवता नीटि नुंचि बयटिकि वच्चिंदि. देवी ने लकड़हारे से रोने का कारण पूछा. आ जल देवता కట్టెలు కొట్టే వాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హే, ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవికు ఉస్పర్ దయా ఆయి. అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా బాగే పడో బాష్వంత్.
0: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి. జల్ సే బాహర్ ఆకర్ దేవినే చాందీ కి కుల్హాడి దిఖాయి. లకడహారేనే కహా కి యహ్ బీ మేరీ నహీ హే. తీసరి బార్ లోహే కి కుల్హాడి దిఖాయి. లకడహారేనే కహా కి హా యహీ మేరీ కుల్హాడి హే.
1: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత వెండితో, చాందీ అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ్ బీ మేరీ నహీ హే. అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరి బార్ అంటే మూడోసారి దేవినే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి, ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లకడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే. అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా, తల్లి ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబాగే పడో.
0: దేవినే కహాకి మే తుమారి ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో. లకడహారేనే దేవికో ప్రణామ్ కియా, ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి

0: ईमानदारी का फल मीठा होता है।
1: अच्छा सुनो, देवी ने कहा कि मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ। అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేడు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లక్కడహారి దేవికో ప్రణామం కియా. అప్పుడు ఈ లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. కుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయ్య ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీక్ మిల్తీ హే కి ఈమాందారి కా ఫల్ మీఠా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీక్ అంటే నీతి, ఏంటంటే నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. पाठ समझ में आ गया बाशवंत
0: जी? अध्यापिका जी,
1: कहानी से क्या सीख मिलती है?
0: कहानी से यह सीख मिलती है कि ईमानदारी का फल मीठा होता है।
1: अच्छा, अब कठिन शब्दों के अर्थ लिखेंगे। दया, दयगा उंडडम।
0: दया, दयगा उंडडम।
1: परोपकार, इतरलकु सहायम चेयडम।
0: परोपकार, इतरलकु सहायम चेयडम।
1: सेवा, सेव चेयडम।
0: सेवा, सेव चेयडम।
1: ईमानदारी, निजायतीगा उंडडम।
0: ఈమాందారి, నిజాయితీగా ఉండడం.
1: జంగల్, అడవి.
0: జంగల్, అడవి.
1: మీటా, తీయని.
0: మీటా, తీయని.
1: చాందీ, వెండి.
0: చాందీ, వెండి.
1: సోనా, బంగారం.
0: సోనా, బంగారం.
1: లక్కడహార, కట్టలు కొట్టుకునేవాడు.
0: లక్కడహార, కట్టలు కొట్టేవాడు.
1: అచ్చా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ,
1: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
0: జంగల్ మే లకడియం, కయీ తరహ కే ఔషధ, జడీ బూటియం ఆది మిల్తీ హై.
1: అచ్చా, పరియోం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
0: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడ్తీ హుయీ ఆతీ హై.
1: అచ్చా, పాఠ్ కా సారాంశ్ ఏక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కీ కుల్హాడీ నదీ మే గిర్ గయీ. ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడీహి మాంగి, కానీ అతను చాలా నిజాయితీగా తన ఇనుపగొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాడియా ఈనామ్కే రూపమే మిలి. అతని నిజాయితీకి ప్రతిఫలంగా మూడు గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే ఈమాందారి కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా, అబ్ కుచ్ భాషాన్స్ లిఖేంగే. పెహలే పర్యాయవాచి శబ్ద్ లిఖేంగే. జల్, పానీ, నీర్.
0: జల్, పానీ, నీర్.
1: జంగల్, వన్, కానన్.
0: జంగల్, వన్, కానన్.
1: లకడి, దండ, కాట్.
0: లకడి, దండ, కాట్.
1: మీఠా, మధుర్, రసీల.
0: మీఠా, మధుర్, రసీల.
1: కుష్, సంతోష్, ఆనంద్.
0: కుష్, సంతోష్, ఆనంద్.
1: అచ్చా, అబ్ విలోమ్ శబ్ద లిఖేంగే. బాహర్, అందర్.
0: బాహర్, అందర్.
1: గిరిన, ఉటనా.
0: గిరిన, ఉటనా.
1: ఈమాన్, బేఈమాన్.
0: ఈమాన్, బేఈమాన్.
1: అపనా, పరాయ.
0: అపనా, పరాయ.
1: ఆనా, జానా.
0: ఆనా, జానా.
1: అచ్చా, అబ్ కుచ్ వ్యాకరణాంశ్ దేఖేంగే.
0: జీ అధ్యాపికా జీ,
1: ఇస్ పాఠ్ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్, నామవాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష, కిసీ వ్యక్తి, స్థాన్, గున్, భావ్ యా వస్తు కే నామ్ కో సంజ్ఞా కహతే హే. సంజ్ఞా నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసీ వ్యక్తి, ఎవరి పేరైనా. స్థాన్, ప్రదేశం. గున్, లక్షణాలు. భావ్, భావాలు. లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేస్, ధర్మ్ ఆది. అబ్ మై కుచ్ వాక్య పూచుంగి, वाक्य में संज्ञा शब्द पहचान कर बताना।
0: जी अध्यापिका जी।
1: सब धर्म अच्छे होते हैं, इसमें संज्ञा शब्द क्या है?

0: कर्म संज्ञा शब्द है।
1: दीपा गाती है, इसमें
0: दीपा संज्ञा शब्द है।
1: वे विजयवाड़ा में रहते हैं,
0: विजयवाड़ा संज्ञा शब्द है।
1: यह मेरी कुल्हाड़ी नहीं है, इसमें
0: कुल्हाड़ी संज्ञा शब्द है।
1: अच्छा बाशवंत, आज का पाठ यही समाप्त करेंगे।
0: धन्यवाद अध्यापिका जी।
1: शुभाशीष।
2: మీరు ఇంతవరకు ఈమాందారి కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: శ్రోతలకు ఒక ప్రకటన. పోలియో రహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం, అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కె నాగేంద్రమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఎడక పిల్ల.

0: మీరింతవరకు శ్రీమతి కె నాగేంద్రమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 మహేజ్పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310 అలానే మరో నంబర్ 0861233312. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు, యోగా థెరపిస్ట్ జేకే స్వప్నగారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీఅభిజిత్ సేన్, నిర్వహణ శ్రీ తమనో నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తీగ జాతి కూరగాయల్లో మేలైన కూరగాయల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం రవీంద్రబాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రాత్రి 7:40 చిత్రసీమ సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో పరిచయ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం అవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం అంటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాల సంచిక ఉంటారు. ఉదయం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 హోలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 9:30 నుంచి హోలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రేపు ఉదయం 10:55 నుంచి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:05 వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచారం వెతుకుంటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా బారాషాయి దర్గా రొట్టెల పండుగ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రేపు రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పడి పంటల కార్యక్రమంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం ఈ విశేషాలు తెలుసుకుంటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05 కు వస్తుంది. వనితావాణి.

0: వంతవని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్తే సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి.
0: ఓకే ఆయిష గారు, జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. ఓకే, ఫస్ట్ కాల్ మీద చెప్పండి, ఏ పాట విందాం?
1: అనురాగ దేవతలో
0: అనురాగ దేవత ఓకే, మీరు కోరుకున్న పాటను విందాం. మరి అయితే
1: కోరుకున్న సోతలు
0: చెప్పండి.
1: కన్నమ్మ, శకిల, సాగు, గరివీను, జరీన, సుబ్రత్న, నాగరాజ, శకిల.
0: ఓకే, మీ అందరి కోసం మరి విందాం అయితే. శ్రోత కోరుకున్న పాట వినే ముందుగా ఓ ప్రకటన విందాం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चप्पल

0: విజ్ఞప్తి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?

0: మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: అయితే
0: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మ గారు, నేను కూడా వింటాను కదా.
0: తప్పకుండా, ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: వంతవని కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: బెట్రగుంట నుంచి లక్ష్మి.
2: లక్ష్మి గారు బెట్రగుంట నుంచి, ఓకే చెప్పండి ఏ పాట విందాం ఇవాళ.
3: నిండు మనసుల్లో ఆపద ముక్కుల వాడ ఓ వెంకటేశన పాట అండి సార్.
2: ఆపద ముక్కుల వాడ, ఓకే విందాం. అయితే మీరు కోరుకున్న పాటను
3: విన్నాం సార్.
2: మంచిదండి. శ్రోత కోరిన పాట వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
1: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బిఐ అంటుంది,
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: వనితవాణి కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్, నా పేరు సుహాసిని.
0: సుహాసిని గారు నెల్లూరు నుంచి,
1: పన్నెండు కాపురం, కృష్ణాగారు,
0: పండంటి కాపురం.
1: ఈనాడు కట్టుకున్న బొమ్మరి,
0: ఈనాడు కట్టుకున్న. ఓకే, విందామరితే మీరు కోరుకున్న పట్టణం.
1: సరే,
0: మంచిదండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 5:30 యువతరంగం.

ఈ ఉత్తరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచారం చూద్దాం. దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఉన్నటువంటి వాటిలో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. ఈ సంస్థలో ఎంఏ ఎంఎస్సి ఎంబీఏ పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. భారత్తో పాటు 18 భాగస్వామ్య దేశాలకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. కోర్సులన్నీ ప్రపంచ దృక్పథంతో ఆశాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు. బీహార్లోని రాజగిరిలో దీన్ని ఏర్పాటు చేశారు. నలంద విశ్వవిద్యాలయంలో అందిస్తున్న కోర్సులు చూద్దాం. ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్ ఫిలాసఫీ అండ్ కంపారేటివ్ రిలీజియన్స్, హిందూ స్టడీస్ సనాతన ధర్మ, హిస్టారికల్ స్టడీస్, వరల్డ్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పీస్ స్టడీస్, ఆర్కియాలజీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ, హిందీ, సంస్కృతం. అలానే ఎంబీఏ కోర్సులు చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. ఎంఎస్సీ కోర్సులు చూస్తే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పిహెచ్డి కోర్సులు చూస్తే ఆర్కియాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బుద్ధిస్ట్ స్టడీస్, ఫిలాసఫీస్ అండ్ కంపారేటివ్ రీజన్స్, ఎకనామిక్స్, హిందూ స్టడీస్, హిస్టారికల్ స్టడీస్, వరల్డ్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పీస్ స్టడీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, హిందీ, మ్యాథమెటిక్స్. ఈ విభాగాల్లో పిహెచ్డి అందజేస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 55% మార్కులతో ఏదైనా డిగ్రీ విద్యార్థులతో పాటు పీజీ కోర్సులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎంబీఏకు క్యాట్ లేదా ఎక్స్పీటీ లేదా మ్యాట్లో ఎందులోనైనా నిర్దేశిత స్కోర్ కలిగి ఉండాలి. పిహెచ్డికి సంబంధిత విభాగంలో పీజీలో కనీసం 65% మార్కులు తప్పనిసరి. అలానే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు

కూడా అందిస్తున్నారు. ఈ సంస్థ స్వల్పకాలిక వ్యవధితో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు కూడా అందజేస్తుంది. డిప్లొమా కోర్సులు చూస్తే ఇంగ్లీష్, కొరియన్, పాలీ, సంస్కృతం, యోగా, టిబెటన్, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, రష్యన్, స్పానిష్, గ్రీక్ ఇందులో డిప్లొమా కోర్సులను అందజేస్తుంది. వ్యవధి 2 సెమిస్టర్లు ఉంటాయి. అలానే సర్టిఫికేట్ కోర్సులు కూడా అందజేస్తున్నారు. సంస్కృతం, ఇంగ్లీష్, కొరియన్, పాలీ, టిబెటన్, యోగా, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, రష్యన్, స్పానిష్, పర్షియన్, గ్రీక్, హిందీ వీటిలో సర్టిఫికేట్ కోర్సులను కూడా అందజేస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లొమా కోర్సులకి అలానే సర్టిఫికేట్ కోర్సులకు ఎంబీఏ, ఎంఏ, పిహెచ్డి కోర్సులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 30 ఈ నెల. దరఖాస్తు చేసుకునేందుకు అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://nalandauniversity.edu.in వెబ్సైట్ మరోసారి https://nalandauniversity.edu.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఉద్యోగ సమాచారం చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 ప్రొవిజనరీ ఆఫీసర్స్ పీఓ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఈదిన డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ప్రతిభతో నియామకాలు జరుగుతాయి. ఎంపికైన వారు స్కేల్ 1 అధికారికంగా సేవలు అందించవచ్చు. అన్నీ కలిపి ముంబై లాంటి ప్రధాన నగరంలో 22 లక్షల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో విదేశీ అవకాశాలతో పాటు ఉన్నత స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమరీ పరీక్ష ఉంటుంది. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎస్బీఐలో పీఓ పోస్టులకు సంబంధించి వయసు చూస్తే 21 నుంచి 30 ఏళ్ళలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. అందులో వయో పరిమితులు, సడలింపులు కూడా వర్తిస్తాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 8 జూలై. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తారు. ఫేజ్ 2 మెయిన్ పరీక్షలు సెప్టెంబర్లో ఉంటాయి. అక్టోబర్ లేక నవంబర్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొవిజనరీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://sbi.bank.in వెబ్సైట్ మరోసారి https://sbi.bank.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 8 జూలై దరఖాస్తు చేసుకోవచ్చు. యువత రంగం కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునేందుకు పాటు ఉందాం. ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం వింటారు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే

0: ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఈ తరంగ కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఢిల్లీ రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రొఫెసర్ 3 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 4 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 9 పోస్టులు. విభాగాలు చూస్తే సిటీబీఎస్, కార్డియాలజీ, జీఈ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పల్మనరీ మెడిసిన్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్, రేడియాలజీ, సైక్రియాట్రీ, న్యూరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ. ఈ విభాగాల్లో కళ్యాణ్ ప్రకటించింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ లేదా ఎంఎస్ లేదా డిఎం లేదా ఎంసీహెచ్తో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 14. గరిష్ట వేతనం 2,15,900 రూపాయల వరకు నెలకు అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఐసీఎంఆర్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://recruitment.icmr.org.in. వెబ్సైట్ మరోసారి https://recruitment.icmr.org.in. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ముంబై ఒప్పంద ప్రతిపాదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫైనాన్స్ స్ట్రాటజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఆర్గనైజేషన్ స్ట్రాటజీ, సీనియర్ క్లైమేట్ ఫైనాన్స్ స్పెషలిస్ట్, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్, రిస్క్ మేనేజర్, మార్కెట్ రిస్క్, ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. అర్హత చూస్తే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ లేదా ఎంబీఏ ఏదో ఒక దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వారు, అలానే ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను అనుసరించి 7 లక్షల నుంచి 45 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ చూస్తే ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. నాబార్డులో ఉద్యోగులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.nabard.org. వెబ్సైట్ మరోసారి https://www.nabard.org. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బెంగళూరు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి బీఈ, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన 3 ఏళ్ల కాలానికి ఎంపిక చేసినప్పటికీ మరో 7 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారు ఢిల్లీ, గురుగ్రామ్, గాంధీనగర్, వైజాగ్, కోల్కతా, కొచ్చి, చెన్నై, పోర్ట్బ్లెయిర్, ముంబైలో ఎక్కడి నుంచైనా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ చూస్తే దరఖాస్తులు తెలిపిన విద్యార్థులు అనుభవాలతో షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. తదుపరి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. అర్హత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ సాధించి 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 32 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 4. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిల్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://bill-india.in. వెబ్సైట్ మరోసారి https://bill-india.in. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. నేను చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర ఆల్పించిన గీతం వింటారు. అయితే అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా

0: క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 447,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది, 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2351 మంది నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1757 మొబైల్ టీంలు, 1144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం అభివృద్దికి అటవీశాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, ఆమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
2: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్, అటు దోర్నాల నుంచి వచ్చిన, తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ క్యారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్ లో పలు వైవిధ్యభరితమైన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట

0: ఆత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాగా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరే సంప్రాప్తః. తమిళనాడురాజ్యే వాయ్కో ఇత్యస్య నేతృత్వ ఎండీఎంకే దళేన డీఎంకే దళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమాప్తం. ప్రసిద్ధ తమిళ చలచిత్ర అభినేత నిదేశకశ్చ కె భాగ్యరాజ అద్య చెన్నైయాం పంచత్వే విలీన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి జనప్రియ మాసిక కార్యక్రమే దేశ విదేశస్య జనైస్సహ స్వీయం మనోగతం వినిమయీకరిష్యతి. అమెరికా దేశస్య విదేశమంత్రి మార్కో రుబియో అవదత్ యత్ ట్రంప్ ప్రశాసనం భారతం సంయుక్త రాజ్య అమెరికాయాః అత్యంతం నికటతమేషు రణనీతిక సహయోగిషు అన్యతమం మన్యతే. अपि च क्रीडा वार्तासु फीफा विश्व कप स्पर्धा मालिकायां मिस्र देशः ईरान देशेन सह अन्तिमे जी समूहस्य द्वन्द्वे 1-1 इत्यंकांतरालेन समतावाप्य प्रथमतया फीफा विश्व कप स्पर्धायाः नॉकआउट इत्येतस्मिन् चरणे प्रविष्टः. अथ वार्ताः विशदीकृत्य. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య రాజధాన్యాం విక్టోరియా నగరే సంప్రాప్తః. సామాజిక అంతర్జాలీయ ప్రేషితే సందేశే శ్రీమోదినా విమానపత్తనే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పేట్రిక్ హోర్మని ఇత్యనేన కృత్ భవ్య స్వాగతస్య భూరిభూరి ప్రశంసా విహితా. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ సెషెల్స్ దేశః హింద్ మహాసాగరే భారతస్య ఏకః సాముద్రిక సహయోగీ దృఢః మిత్రదేశశ్చ వర్తతే. మోదీ అవోచత్ యత్ సః అస్యాః యాత్రాయాః మాధ్యమేన ఉభయోర్దేశయోః దీర్ఘకాలీన సంబంధాన్ సుదృఢీకర్తుం నాగరిక కళ్యాణాయ సహయోగం వర్ధయితుం సంవాదం ప్రతి ఆశాన్వితో విద్యతే. అనేన సహైవ తేన విమానపత్తనె భారతీయ ప్రవాసీ జనసమూహాయ అపి హార్దికం స్వాగతార్థం ధన్యతా వచాంసి జ్ఞాపితాని. గదితం చ యత్ భారతీయ ప్రవాసీభిః యథా స్వసంస్కృతిః సంరక్షితా సా శ్లాఘనీయా వర్తతే. अवधेयास्पदं वर्तते यत् प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स देशस्य इतिहास

0: परिषदः अध्यक्षेण नृपेन्द्र मिश्रेण विहितम्। तदनन्तरं प्रधानमंत्री संग्रहालये आगन्तुकानां कृते इयं मुक्ता कृता। अस्यां प्रदर्शन्यां पीवी नरसिंह रावस्य सार्वजनिक जीवनस्य उत्कृष्टायाः यात्रायाः संस्मरणानि, दुर्लभानि च छायाचित्राणि, आधिकारिक प्रपत्राणि, भाषणानि, अभिलेखीय सामग्र्यश्च प्रदर्शिताः सन्ति। अमेरिकायाः कैलिफोर्निया राज्यस्य फुलर्टन नगरे प्रवृत्तायां यूएस ओपन बैडमिंटन प्रतियोगितायां भारतस्य देविका सिहागः, रौनक चौहानः च स्वस्व वर्गेषु विजयम् अवाप्य प्रागुपान्त्य चक्रे प्रविष्टवन्तौ। फीफा विश्व कप स्पर्धायां मिस्र देशः ईरान देशेन सह अन्तिमे जी समूहस्य द्वन्द्वे एकमेकम् इति अंकैः समता अवाप्य प्रथमतया फीफा विश्व कप स्पर्धायाः नॉकआउट इति चरणे प्रविष्टः। अस्मिन् द्वन्द्वे ईरान देशस्य रामिन रेजाइन क्रीडायाः नायकत्वेन उद्घोषितः। अधुना राउंड ऑफ 32 चरणे तस्य सम्मुखीकरणं ऑस्ट्रेलिया दलेन सह भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు బారషాహిద్ దర్గా వేదికగా జరుగుతున్న రొట్టెల పండుగకు రెండో రోజు కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. కోరికల రొట్టెలను మార్చుకుంటూ భక్తి ప్రవసంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రొట్టెల పండుగలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిలు ఏర్పాట్లను పరిశీలించారు. కాగా రొట్టెల పండుగలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గంధ మహోత్సవం ఈరోజు రాత్రి జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన చిల్లకూరు మండలం పునపరివారిపల్లెలో పర్యటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికారులతో సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈరోజు చిల్లకూరు మండలం పునపరివారిపల్లెలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. యువత తమ లక్ష్యాలను సాధించే వరకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజంట్ల సూచించారు. నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు 250 మంది విద్యార్థులు, ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 7 విద్యార్థులు షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపికయ్యారు. నెల్లూరు బీవీనగర్ మున్సిపల్ పాఠశాలకు చెందిన షేక్ షహీనా, మూలపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ షాకిరా, ఎంజీ నగర్ మున్సిపల్ పాఠశాలకు చెందిన షేక్ భాను మెహతాజ్, దత్తలూరు మండలం ఏపీ మోడల్ స్కూల్కు చెందిన చెరుకూరి కరీనా, నందవరం ఏపీ మోడల్ స్కూల్కు చెందిన పెసల గోవర్ధన్, నాగలవెల్లటూరు జెడ్పీ పాఠశాలకు చెందిన కుర్రపాటి అశ్విత, కోవూరు గుమ్మలదెబ్బ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పల్లా వెంకటసాయి అపర్ణ షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 29వ తేదీన మంగళగిరిలో ప్రభుత్వం అందించే అవార్డులను స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని చాముండేశ్వర దేవి అమ్మవారు వాసువాహనంపై శుక్రవారం విహరించారు. వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరించి మేళతాళాలడమ గ్రామ వీధిలో ఊరేగించారు. పండ్లు, కొబ్బరికాయలు, కర్పూర హారతులను అందజేసి స్వాగతం పలికారు. కాగా శనివారం పులివాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత డాక్టర్ గా

0: సార్ హలో, ప్రముఖ యోగా థెరపిస్ట్ జేకే స్వప్నకర్తో పరిచయ కార్యక్రమం అంటారు. సమర్పణ శ్రీ అభిదుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో యోగా థెరపిస్ట్ జేకే స్వప్న ఉన్నారు. వారితో మాట్లాడి యోగా థెరపీ అంటే ఏంటి, సాధారణ యోగాకు యోగా థెరపీకి ఉండే సంబంధం ఏంటి, అలాగే ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యలు యోగా థెరపీతో ఎలా దూరం అవుతాయి తెలుసుకుందాం. నమస్తే మేడం.
2: నమస్తే సార్, అందరికీ ధన్యవాదములు.
1: మేడం, యోగా థెరపీ, యోగాకి ఈ యోగా థెరపీకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి?
2: చాలా చక్కని ప్రశ్న సార్. ఆధునిక జీవన శైలిలో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యము. యోగా అనగానే అందరికీ, చాలామందికి ఆసనాలు ఒకటే గుర్తొస్తూ ఉంటాయండి. ఆసనాలతో పాటు పతంజలి యోగా సిస్టమ్ చూస్తే 8 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామం అని యమాలు, నియమాలు, ఇలా రకరకాలవి ఉంటాయి. యోగా థెరపీ అనగానే ఏంటంటే అండి, జనరల్ యోగా అనేది ఆల్రెడీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎవరికి ఏమి సమస్యలు లేని వాళ్ళు అందరితో పాటు ఒక గ్రూప్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు బిగినర్ లెవెల్ ఆసనాల నుంచి అడ్వాన్స్డ్ ఆసనాల దాకా చేయొచ్చు అండి. యోగా థెరపీ అనేది మాత్రము ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉంది, సో నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు, దానికి సంబంధించిన ప్రాణాయామ, దీనితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ ఏ చేంజెస్ ఉండాలి, డైట్లో ఏముండాలి, ఇది సమగ్రంగా ఒక ప్రోటోకాల్ లాగా వాళ్ళకి నేర్పించడం యోగా థెరపీ అండి. సింపుల్ డిఫరెన్స్, యోగా అంటే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి, యోగా థెరపీ అనేది అనారోగ్యం నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసే చిన్న ప్రోటోకాల్.
1: అంటే మీరు అన్నారు డైట్లో చేంజెస్ అని, సో సాధారణంగా ఉండేటువంటి డైట్కి మీరు యోగా థెరపీలో సూచించేటువంటి డైట్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి?
2: ఆయుర్వేద ప్రకారం అండి, మనం తినే ఫుడ్ అనేది 3 రకాలుగా విభజించబడిందండి. సాత్వికము, రాజసికము, తామసికము. సాత్వికమైన ఆహారము మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అల్లకల్లోలం రానివ్వదు, ఎక్కువగా ఉత్తేజాన్ని రానివ్వదు. అంటే మనము మన డైలీ లైఫ్ని ప్రశాంతంగా గడపడానికి, ఉద్రేకం లోను కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సాత్వికమైన ఆహారం. అదే రాజసికమైన ఆహారం అనుకోండి, ఇది కొద్దిగా మన బాడీలో ఎనర్జీని నింపుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, ఏ పనికైనా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనని తీసుకొస్తుంది. అంటే మంచి యాక్టివిటీకి రాజసికమైన ఆహారం అవసరం. అదే తామసికమైన ఆహారం అనుకోండి, తమస్సు. తమస్సు అంటే డార్క్నెస్ అని అంటారు. యూజువలీ ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకి ఎప్పుడు అలసటగా ఉండడము, నిద్రలేమితనం, పడుకోవాలంటూ, అంటే ఎప్పుడు పడుకుంటూ ఉండడం లేదా రాత్రులు మేలుకుంటూ ఉండడం, ఇలా మన శరీరాన్ని తయారు చేస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే ఆహారం, డైట్ అంటే ఏంటి, మనం తినే ఆహారం, మన తినే ఆహారము వీలైనంత వరకు సాత్వికము, మనం చేసే పని బట్టి రాజసికమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, అసలు సాత్వికమైన ఆహారం అంటే ఎగ్జాంపుల్స్
1: అడగబోతున్నాను. మీరు టెక్నికల్ వర్డ్స్ అర్థం కావు కాబట్టి, సో ఈ సాత్విక, రాజసిక, తాత్విక ఆహారంలో ఉండేటువంటి డిఫరెన్స్
2: అండి చాలా సింపుల్ అండి. సాత్వికమైన ఆహారంలో ఎక్కువ మసాలా కూరలు ఉండవు, ఎక్కువ ఫ్రైడ్ కూరలు ఉండవు. యూజువల్గా నాన్ వెజ్ కూడా సాత్వికమైన దాంట్లో రాదండి. సాత్వికమైన ఆహారము అంటే మనకి ఈ దుంపకూరలు కానీ, అంటే జస్ట్ ఉడకబెట్టిన కూరలు కానీ, స్టీమ్ చేసిన కూరలు కానీ, అంటే పప్పు ధాన్యాలు, రైస్, ఇలాంటివి ఎక్కువగా మసాలాలు, అల్లం వెల్లుల్లి లేకుండా ఉండే ఆహారము, ఆనియన్స్ లేకుండా ఉండే ఆహారము, ఏదైతే మన బాడీలో టూ మచ్ కెమికల్స్ రిలీజ్ చేయకుండా, ఏది ఇంబ్యాలెన్స్ చేయకుండా ఉండేది సాత్వికమైన ఆహారం. అందులో ఫ్రూట్స్ అన్నీ వస్తాయి, వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. వెజిటేబుల్స్లో మళ్ళీ వంకాయ, ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వంకాయ తినకూడదని, కొన్నిసార్లు గుమ్మడికాయ తినకూడదని, ఇలా కొన్ని ఆహారాలను తీసేస్తే మిగతావి సాత్వికమైన, అంటే ప్లెయిన్ ఫుడ్ వితౌట్ ఎనీ మసాలాస్, ఫ్రైడ్ ఫుడ్. అలాగే ఇందులో పుల్లటి కూరలు కూడా ఉండకూడదు. పుల్లగా అంటే నైట్ మనం పులియబెట్టి తినే ఆహారాలు కూడా ఉండకూడదు సాత్వికమైనలో. ఇప్పుడు రాజసికమైన ఆహారం అనుకోండి, కొద్దిగా మసాలా ఉంటుంది, అల్లం వెల్లుల్లి ఉంటుంది. యూజువలీ మనకి ఏమంటారు, వెల్లుల్లి అమ్మతో సమానం అని అంటారు. కానీ వెల్లుల్లి కొన్ని ఆరోగ్య సమస్యలకి కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. సో వెల్లుల్లి అనేది రాజసికమైన ఆహారం. అలా అని అవాయిడ్ చేయమని కాదు, ఎంత కావాలో అంత మోతాదులోనే తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా తీసుకున్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది గమనించండి, ఆనియన్స్ తినగానే వాళ్ళ నోట్లో నుంచి స్మెల్ వస్తుంది, వెల్లుల్లి తిన్న ఆహారం తిన్నా స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ అనేది ఒక రకమైన కెమికల్ని, హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో రాజసికమైన ఆహారం ఏంటంటే బాడీలో ఎనర్జీని నింపుతుంది, ఇందులో

0: కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వస్తాయి. అదే తామసికమైన ఆహారం అనుకోండి, ఇదేంటంటే పులియబెట్టిన ఆహారాలు, మిగిలిపోయిన ఆహారాలు, బాగా వేపుకు అంటే బాగా వేపుడు చేసిన ఆహారాలు, ఒక్కొక్కసారి మాడిపోయినవి, ఇలాంటివంతా కూడా తామసికమైన ఆహారాలు అంటారు.
1: సాధారణంగా నైట్లో మిగిలిపోయిన ఫుడ్ని రోస్ట్ చేయడం వంటి
0: అట్లాంటివండి. అంటే ఎందుకంటే ఆహారము వండిన తర్వాత
1: ఫుడ్స్ కూడా మీరు అన్నట్టు తామసికం కిందకి వస్తుంది.
0: కొన్ని ఫ్రైడ్ ఫ్రూట్స్ వచ్చి యూజువల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ మొత్తం బాగా ఫ్రై చేసిన ఆయిల్లో బాగా వేపేశారంటే దాని లోపల జీవశక్తి ఉండదు, అంటే దాంట్లో ఉండే జీవశక్తి చనిపోయిన తింటున్నాం కాబట్టి మన బాడీ కూడా డల్గా చాలా డల్గా ఉంటుంది. అంటే జీవశక్తి లేకుండా మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం, అది తామసికమైనవి. సో లైట్గా ఫ్రై చేసింది పర్వాలేదు, స్టిర్ ఫ్రై అని అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అంటూ ఉంటారండి, క్యాబేజ్ కొద్దిగా వేపుకోవడం అది మంచిదే, టూ మచ్గా ఫ్రై చేయకూడదు.
1: సో మీరు యోగా థెరపిస్ట్గా ప్రజలకు ఎలాంటి ఆహారాన్ని సూచిస్తారు?
0: ఆహారం అనగానే యోగా థెరపీలో ఒక ప్రిన్సిపల్ ఉందండి. యోగా థెరపీ అనేది నాలుగు స్తంభాల మీద ఉంటుంది. ఒక స్తంభం వచ్చి ఆహారము, రెండవది వచ్చి వ్యవహారము, మూడవది వచ్చి విహారము అంటే మనం చేసే పనులు, విచార. వ్యవహారం అంటే పర్సనాలిటీ, విచారము అని అంటే మన పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. అందులో ఫస్ట్ది మనం ఆహారమే చెప్తున్నాం. సో యోగా థెరపీ ప్రకారము ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డను అనుకోండి, యూజువలీ రైతు బిడ్డలకి అంత ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉండవు ఒక ఏజ్ దాకా, ఎందుకంటే వాళ్ళు పొలంలో బాగా కష్టపడతారు పొద్దున సాయంకాలం. అదే మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, మీరు తినే ఆహారంలో ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు. అదే ఆ మనిషి అనుకోండి, రైతు బిడ్డ, మీరు పొలంలో పనిచేస్తున్నారు లేదా మీరు ఒక లేబరరు, చాలా ఎక్కువ బరువులు వెత్తాలి, అలాంటి వాళ్ళకి ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళు మంచిగా కడుపు నిండా అన్నం తినొచ్చు, వాళ్ళకి నచ్చిన ఆయిల్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంటే ఇప్పుడు వాళ్ళు బిర్యానీ అయినా తినొచ్చు, నాన్ వెజ్ అయినా తినొచ్చు, వాళ్ళు జీర్ణం చేసుకోగలుగుతారు. అదే మనం ఐటీ ప్రొఫెషనల్ డెస్క్టాప్ మీద చేసేవాళ్ళు వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫైబర్ ఎక్కువ ఉండేవి, ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. చాలామంది అనుకుంటారండి యోగా అనగానే ఆసనాలు చేస్తే నాకు వ్యాధి తగ్గిపోతుందని, అది యాక్చువల్లీ ఒక అపోహ మాత్రమే అండి. యోగా తగ్గిస్తుంది వ్యాధిని కానీ అనారోగ్యాన్ని, కానీ ఎప్పుడు మనము మూమెంట్ మీద ఒక్కటే ఆధారపడకూడదు, ఎందుకంటే మన శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు వీటన్నిటి మీద ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి ఫిజికల్గా బాగా హెల్తీగా ఉండి మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా అతనిలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అతను చేసే పని మీద దాని ప్రభావం పడుతుంది. అంటే వాడు ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తున్నాడు అనుకోండి, వాడు చేసే పనిలో వాడికే డౌట్ వస్తుంది ఆ మనిషికి. అందుకని మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్గా ఉండాలి, అన్నీ మన మంచికి జరుగుతాయి, ఏదైనా తప్పు జరిగినా అందులో మంచి గ్రహించే సకారాత్మక ఆలోచనలు అంటారు. అలా ఉండేటప్పుడు మన మైండ్ బాడీ కోఆర్డినేషన్ అనమాట. ఒక రైలు పట్టా తీసుకుంటే రైలు ఎలా వెళ్తుంది, ఒక లైన్ తప్పిపోయినా ఇంకో లైన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో నువ్వు మానసికంగా హెల్తీగా ఉండాలంటే నీ ఆలోచనలు హెల్తీగా ఉండాలి. సో ఎప్పుడు కూడా మంచిని ఆస్వాదిస్తూ, మంచి కోరుకుంటూ, చెడు జరిగినా చెడును వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటే విచారము అంటే మన థాట్స్, పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఉండాలని యోగా థెరపీ చెప్తుందండి. అది మనకి ఏదైతే సమస్య ఉందో అందులోంచి బయటపడడానికి చాలా త్వరగా హెల్ప్ చేస్తుంది.
1: రైట్ మేడం, అయితే ప్రస్తుత సమాజంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, మరి ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి యోగా థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: యోగా థెరపీ చాలా సమస్యలకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడుండే ఆధునిక అంటే ఇంత ముందర యోగా లేదు కదండి, ఇప్పుడు ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ప్రజల్లో డౌట్ రావచ్చు. ఒకప్పుడు యోగా అవసరమే లేదు, మనం డైలీ చేసే పనుల్లోనే యోగా ఆసనాలు అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పిండి రుబ్బుతున్నారు, బద్ధకోన ఆసనాలు రుబ్బుతూ ఉంటారండి. అదే దంచుతూ ఉన్నారనుకోండి, అది తాడాసనంలో నిలబడి దంచినట్టు ఉంటుంది. అంటే ఆసనాలన్నీ వాళ్ళు చేసే పనుల్లో వచ్చేసేవి. బ్రీతింగ్ కూడా, ప్రాణాయామాలు ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో అవి కూడా ఇంటిల్లిపాది చేసే పనుల్లో వచ్చేవి, అవసరం లేదప్పుడు. ఇప్పుడు ఎందుకు అవసరము, అన్ని మిషన్స్ వచ్చేసాయి. రెండవది, మనం శారీరక శ్రమ అనేది మొత్తానికి తగ్గిపోయింది, రోబోట్స్ వచ్చేసాయి, మిషన్స్ వచ్చేసాయి, ప్రతిదానికి ఒక ఎలక్ట్రిక్ మిషన్ ఉంది. అలాంటప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడు శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీరాన్ని కొద్దిగా కష్టపెడుతూ ఉండాలి మనం. అంటే హెల్తీగా ఉంచాలంటే దాని ఫంక్షన్స్ కరెక్ట్గా జరగాలి. సో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు వీపు నొప్పి రావచ్చు, రోజు మొబైల్స్ చూస్తున్నాం అనుకోండి మెడ నొప్పి రావచ్చు, షోల్డర్ పెయిన్ రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్. ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనించేది ఏంటంటే

0: లేడీస్కి ఎస్పెషలీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. జెంట్స్కి అయితే నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది, నిద్ర రాకుండా ఉండడం, అంటే నిద్ర ఇన్సోమ్నియా అంటారు. వీటన్నిటికీ డైరెక్ట్గా మనము డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీలకి వెళ్ళే బదులు ఒకసారి యోగా థెరపీ ప్రయత్నం చేసి చూడండి. యోగా థెరపీ ప్రయత్నం చేసేటప్పుడు కూడా మినిమం 3 నెలల టైం ఇవ్వాలండి. అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మీ బాడీ మీద తెలుస్తుంది. 5 రోజులు 10 రోజులు నెలకి చేసి మనకి రిజల్ట్ రావాలి అంటే కష్టం అండి.
1: అంటే యోగా థెరపీ ద్వారా ఏ ఏ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది?
0: యోగా థెరపీ ద్వారా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లైఫ్ స్టైల్ విధానం సరిలేనందువల్ల వచ్చే వ్యాధుల్లో 1 డయాబెటీస్, డయాబెటీస్ తగ్గించుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు, పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు వీపు నొప్పి, నడుము నొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవచ్చు. 4వది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా, అంటే కీళ్ళ వాపు, కీళ్ళకు సంబంధించిన నొప్పులు ఉన్నా కూడా, అంటే నీ పెయిన్ వస్తుంది అంటే మీరు ఒబిస్గా కొద్దిగా ఉన్నట్టు, లేదా మీ బాడీలో ఆ జిగురు పదార్థం ఏదైతే ఉందో అది తక్కువైనా కూడా మీకు రావచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు కీళ్ళ నొప్పి రావచ్చు. వీటన్నిటినీ యోగా థెరపీలో ఫుడ్ కూడా ఉంది కదా, సో ఫుడ్ డైట్ కంట్రోల్ చేస్తూ నువ్వు రెగ్యులర్గా మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తూ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు చాలా వరకు లైఫ్ స్టైల్ వల్ల కలిగే అన్ని వ్యాధుల్ని, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందే ట్యూబర్క్లోసిస్, టీబీ, క్యాన్సర్ ఇలాంటి కొన్నిటికి డైరెక్ట్గా యోగా థెరపీ ఆ వ్యాధిని నయం చేయలేదు. కాకపోతే మనం సపోర్ట్ అని అంటారు, పిల్లని రైడర్, అంటే ఒక స్కూటర్లో ముందు ఒక మనిషి ఉంటే వెనక కూడా ఒక మనిషి ఉంటారు, వెనక మనిషిని పిల్లని రైడర్ అని అంటారు. సో డాక్టర్ గారి ట్రీట్మెంట్ తీసుకుంటూ కుదిరినప్పుడల్లా, అంటే సైడ్ బై సైడ్ యోగా థెరపిస్ట్ ద్వారా రోజు సింపుల్ స్ట్రెచెస్, సింపుల్ ప్రాణాయామ టెక్నిక్స్ చేసుకుంటే క్యాన్సర్ అనే వ్యాధిని కూడా నెమ్మది నెమ్మదిగా మనం జయించవచ్చు. అంటే అది మీకు ఒక రకంగా మొరాలిటీ, అంటే లోపల మానసిక దృఢత్వం ఇస్తుంది, నాకేం కాలేదు, నేను ఇందులో నుంచి బయటకు పడగలుగుతాను అనే పాజిటివ్ థాట్ని యోగా థెరపీ జనరేట్ చేస్తుంది. డైరెక్ట్గా తగ్గించకపోయినా కొన్ని వ్యాధుల్ని, ఏవైతే లైఫ్ స్టైల్ వల్ల కాకుండా వచ్చిన వ్యాధుల్ని, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ చేస్తుంది అండి.
1: అంటే యోగా థెరపీలో ఒక వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అనేది ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు?
0: సార్, యూజువలీ యోగా థెరపిస్ట్కి యోగా టీచర్లకి చాలా తేడా ఉంటుందండి. ఒక యోగా థెరపిస్ట్ అనే వాళ్ళకి కనీసం మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిపోర్ట్స్ ఏమైనా తెచ్చినప్పుడు మెడికల్ టర్మినాలజీ తెలిసి ఉండాలి. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, అది ఎక్స్రేనా, సిటీ స్కానా, ఎంఆర్ఐ స్కానా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ప్యాథాలజీ, ప్యాథాలజీ అంటే పారామీటర్స్, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ ఎంత ఉంది. బాడీలో ఒక రిపోర్ట్, అంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతని ప్రాబ్లం ఏంటి, ఆ రిపోర్ట్స్ చూసి అనలైజ్ చేసుకొని ఓకే నేను యోగా ఈ ప్రోటోకాల్ ఇస్తే ఇతనికి తగ్గొచ్చు అని విశ్లేషించే శక్తి ఉండాలి. అది లేనప్పుడు నువ్వు యోగా థెరపిస్ట్ అని చెప్పుకొని నువ్వు చేసుకుంటూ వెళ్తావు, ఏముందండి యూట్యూబ్ చూసి. ఇప్పుడు జరిగేది ఏంటంటే యూట్యూబ్ అక్కడ చూసి సరే మీకు వీపు నొప్పి ఈ 4 ఆసనాలు చేసుకోండి అంటారు, కానీ అప్పటికప్పుడు పైన తగ్గినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ 3 నెలల వెనక వస్తుంది. సో యోగా థెరపిస్ట్కి మెడికల్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి, అనాటమీ తెలిసి ఉండాలి, ఏ ప్రాబ్లంకి అతని లైఫ్ స్టైల్ వల్ల ఏది వచ్చుంటది అనేది కూడా మనం అనలైజ్ చేయగలిగే శక్తి ఉండాలండి.
1: అంటే యోగా థెరపీకి సంబంధించి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఉంటాయా, మీరు ఎక్కడ శిక్షణ పొందారు?
0: యోగా థెరపీకి ప్రత్యేక శిక్షణ ఉంది, అందులో మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ 4 అసిస్టెంట్ యోగా థెరపీ అనే ఒక ఎగ్జామ్ ఉంది, అసిస్టెంట్ యోగా థెరపిస్ట్, లెవెల్ 5 యోగా థెరపిస్ట్, లెవెల్ 6 వచ్చి యోగా థెరపీ కన్సల్టెంట్, ఇలా 6 స్టేజులు ఉన్నాయి. 1వది వచ్చి నామినల్ లెవెల్ 1 యోగా ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్, లెవెల్ 2 యోగా వెల్నెస్ ఇన్స్ట్రక్టర్, లెవెల్ 3 యోగా టీచర్ అండ్ ఎవాల్యుయేటర్. ఇవి 6 స్టేజెస్, 6 స్టేజెస్లో లాస్ట్ది యోగా థెరపీ కన్సల్టెంటు. ఆ 6వ స్టేజ్కి వెళ్ళాలంటే మనకి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. లేదు నేను ఈ లెవెల్స్ కాదు నేను నేర్చుకోవాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్వ్యాసాలో యోగాలో పిహెచ్డీ చేశానండి, అక్కడే మాస్టర్స్ ఇన్ యోగా థెరపీ ఉంది. మాకేం చేసేవాళ్ళంటే పిహెచ్డీ అని అనగానే అదొక పెద్ద, అంటే పిహెచ్డీ ఈజ్ నాట్ లైక్ మనం వెళ్ళి చదువుకొని ఎగ్జామ్ రాసినట్టుగా కాదు, వాళ్ళు మనకు ఒక 6 నెలల పాటు అక్కడ ఆరోగ్య ధామ అనే

0: ఒక కేంద్రం ఉంటుంది. అందులో ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ పారామీటర్స్, క్లయింట్స్ని ఎలా డీల్ చేయాలి అంటే మాకు కేస్ స్టడీస్ ఇచ్చి అన్నీ నేర్పిస్తారనమాట. నేను అలా అక్కడ నేర్చుకున్నానండి.
1: రైట్ మేడం, మరి మహిళల ఆరోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం ఉందా?
0: డెఫినెట్లీ అండి. మహిళల్ని 4 విభాగాలుగా వాళ్ళ ఏజ్ బట్టి డివైడ్ చేస్తారండి. ఫస్ట్ స్టేజ్ వచ్చి చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అని అంటే ఫ్రమ్ 8 ఇయర్స్ to 13 to 15 ఇయర్స్, అంటే ఋతుస్రవం స్టార్ట్ అవ్వబోయే లేదా స్టార్ట్ అవుతున్న వాళ్ళు. సో ఈ మెనుస్ట్రేషన్ రిలేటెడ్ పిల్లల్లో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో కొంతమంది ఆ టైంకి అయిపోతారు, ఫర్టిలిటీ అంటే మెనుస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది స్టార్ట్ అవ్వకపోవచ్చు, దానికి ఒబెసిటీ అనేది ఒక కారణం ఉంటుంది. అలాంటి వాళ్ళకి యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది. 15 నుంచి 21 22 టీనేజ్లో ఏమవుతుందంటే పిల్లలంతా కొంతమంది హాస్టల్స్లో ఉంటారు, కొంతమంది బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు ఇంట్లో ఉన్నా కూడా, కొంతమంది టీవీ వాటివి చూసి రకరకాల స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటారు, అసలు కొంతమందికి అయితే మూమెంట్ అనేదే ఉండదు, ఎక్కువ స్కూల్స్లో కాలేజెస్లో కూర్చొని ఉంటారు. వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్, ఈ మధ్య చిన్న టీనేజ్లో కూడా డయాబెటీస్ అనేది కనిపిస్తూ ఉంది. సో వీటికి కూడా యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది, సూర్య నమస్కారాలు ఇలాంటివి. అది దాటిన తర్వాత ఫ్రమ్ 23 to 35 మ్యారేజ్ అయ్యే వయసు, పిల్లలు పుట్టే వయసు. ఇందులో ఇప్పుడు చాలా అంటే మన ఇండియా ఫర్టిలిటీలో చాలా తక్కువైపోయిందండి, చాలామందికి పిల్లలు కలగట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి పీసీఓడి అనే సమస్య వస్తుంది. దాని తర్వాత జెంట్స్లో కూడా టెస్టోస్టెరోన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం లేడీస్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి యూట్రస్ రిలేటెడ్ సమస్యలు, ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం స్ట్రెస్ వల్ల, వీటికి యోగా థెరపీలో హెల్ప్ చేస్తుందండి. ఇంకా 4వది 35 క్రాస్ అయిందంటే మిడిల్ ఏజ్, అంటే ఇప్పటికి పిల్లలు పుట్టేశారు అని అనుకుందాం, ఆ తర్వాత వచ్చే సమస్యలు. ఈ మధ్య ఒకప్పుడు ప్రీ మెనోపాజ్ అంటే 50 సంవత్సరాలు, ఇప్పుడు ఏంటంటే అది మూవ్ అయిపోయి 35 40కే మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ రావడం అంటే మన బాడీలో జరిగే ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాలి, అది ఇప్పుడు రిలీజ్ అవ్వకుండా ఆగిపోతుంది, దానివల్ల చిరాకు వస్తుందండి. అసలు ఇది ఎవ్వరూ ఏ జెంట్ కూడా అర్థం చేసుకోలేరు, మెనోపాజ్ వల్ల లేడీస్లో ఎన్ని మూడ్ స్వింగ్స్ వస్తాయో. సో దానికి సంబంధించి కూడా యోగా థెరపీలో చాలా వరకు ఎలా తగ్గించవచ్చు అనేది ప్రోటోకాల్స్ ఉన్నాయండి.
1: అంటే యోగా థెరపీకి సంబంధించి డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా తగ్గించేటువంటి అవకాశం ఉందని మీరు అన్నారు. డయాబెటీస్, బీపీ లాంటివి తగ్గించేటువంటి సమయంలో లేదా మానసిక రుగ్మతలు తగ్గించేటువంటి, ఒత్తిళ్లు తగ్గించేటువంటి క్రమంలో వీటితో పాటు మందులు ఉపయోగించారా, లేకపోతే కేవలం యోగా చేయడం ద్వారా అంటే యోగా థెరపీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉందా?
0: మంచి డౌట్ అడిగారండి. యూజువల్లీ చాలామంది క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ యోగా థెరపీ తీసుకునేటప్పుడు డాక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క మందులు వేసుకోవాలండి, వాటిని ఏమాత్రం ఆపకూడదు. మీరు డాక్టర్ అపాయింట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ రిపోర్ట్స్, మీకు ఏ టెస్ట్లు ఉన్నాయో అవన్నీ జరుగుతూనే ఉండాలి. యోగా థెరపీ అంటే డాక్టర్ గారు చెప్పింది ఏది కూడా తీసి పక్కన పెట్టకుండానే యోగా థెరపీలో ఉండే ఆసనాలు కానీ మన మేము చెప్పే చేంజెస్ కానీ డైట్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
1: అలాగే రోజువారీ జీవితంలో యోగా తీసుకుంటే యోగా సాధన లేదా యోగా థెరపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుందా, యోగా సాధనలోనే భాగం మిళితమై ఉంటుందా?
0: ఓకే, యూజువల్గా ఒకవేళ కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండే వాళ్ళు అసలు కూర్చోలేని పక్షంలో ఉంటే ముందర సివియారిటీ చెక్ చేస్తాం మనం. సివియారిటీ వాళ్ళకి టూ మచ్ సివియారిటీ ఉండేటప్పుడు వీలైనంత వరకు రెస్టోరేటివ్ యోగా అని అంటారండి, యోగా థెరపీలోనే ఒక విధం అనమాట, ఒక డిఫరెన్స్ అది. సో ఇందులో ఎక్కువగా పడుకోబెట్టి చేసే ఆసనాలే ఉంటాయి, అది కనీసము 1/2 hour నుంచి 1.5 hour వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, అందులో కష్టం వాళ్ళకేం ఉండవు. అలా మనము యోగా పోజెస్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఇలాంటి వాళ్ళని మనము రెగ్యులర్ యోగా గ్రూప్తో కలపలేము కాబట్టి వీళ్ళకి విడిగానే 1 hour నుంచి 2 hours దాకా మనం ప్రాక్టీస్ చేయిస్తాం.
1: అంటే యోగా థెరపీ అనేది సాధారణ యోగాతో
0: సాధారణ యోగాలో ఒక భాగమే, కానీ దీని టెక్నిక్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లంతో ఉండే వాళ్ళని మనం ఆసనాలు చేయమంటే పాపం చేయలేరు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఈజీగా అసిస్టెడ్ అంటారు. అసిస్టెడ్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక దిండు సాయంతో కానీ, బ్లాక్ సాయంతో కానీ, కర్ర సాయంతో కానీ, కుర్చీ సాయంతో కానీ ఎలా ఆసనాలు వేయొచ్చు, ఎక్కువసేపు ఉండొచ్చు అనేది యోగా థెరపీలో నేర్పిస్తారు. యోగాలో నేర్పించరు, జనరల్ యోగాలో ఉండదు అది.
1: చివరిగా నేటి యువతకు కావచ్చు, మా శ్రోతలకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సందేశం?
0: ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏమి

0: చేస్తున్నా, అది మీరు క్రికెట్ ఆడొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఏది చేస్తున్నా వారానికి ఒక 3 రోజులు 30 మినిట్స్ పాటు యోగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం అనే దానికన్నా కంపల్సరీ 3 రోజులు చేయాలి అని పక్కన పెట్టుకోండి. ఆ 3 డేస్ మీకోసం మీరు మీ మనసు గురించి ఆలోచించండి, మీ బాడీలో ఉండే సింపుల్ స్ట్రెచెస్ చేస్తూ ఉండండి. ఇది మీ ఆరోగ్యాన్ని ముందుకు నడిపిస్తుంది, అంటే వెనకబడిపోకుండా మన పనులు చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది ఈ 3 డేస్ కంపల్సరీ. దీంతోపాటు సెకండ్ వన్, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఎప్పుడు ఏజింగ్ చేసేటప్పుడు, ఏజింగ్ అంటే మన వయసు పెరిగే కొద్దీ యూజువల్గా మన బాడీలో జీవక్రియలన్నీ మందగిస్తూ కొద్దిగా మనకి వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఏజింగ్ జరగాలి, అంటే ఆరోగ్యంగా మన వయసు పెరుగుతూ ఉండాలి. ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. సో ఎప్పుడైతే మీరు యోగాని మీ లైఫ్ స్టైల్లో లైక్ 3 డేస్ 4 డేస్ పెట్టుకుంటారో, ఆరోగ్యంగా ముందుకు పోతూ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. మన పనులు మనమే చేసుకోగలగాలి. వీలైనంత వరకు డాక్టర్ విజిట్స్ తగ్గించుకోవాలి. మందుల మీద ఆధారపడకుండా మన తీసుకున్న ఆహారమే మనకి మందుగా పనిచేయాలి. మనం సపరేట్గా మెడిసిన్స్ తీసుకోకూడదు. ఆ ప్రిన్సిపల్గా యువత కూడా ఆలోచిస్తే డెఫినెట్గా వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు.
1: సో విన్నారు కదా లిజనర్స్, మేడం చెప్పినటువంటి సూచనలు పాటించండి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితంతో ముందుకు సాగండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
0: నమస్కారం.
2: డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు యోగా థెరపిస్ట్ జేకే స్వప్న గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. సమర్పణ శ్రీ అభిది హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: కార్యక్రమంలో చివరిగా ఓ జానపద గీతం అంటారు.

ఇంతటితో గ్రామ దర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలైంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. చాణిక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల అర్పించిన గీతం. నారాయణ రెడ్డి సాహిత్యం, పెండ్యాల సంగీతం.

చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల అల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our Honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను

0: ముహూర్తం వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్ లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్మోజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్ లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అముల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సెహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవిక 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్ మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా

0: చైనీస్ తైపీకి చెందిన లియా వోజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రి రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:10. పాడి పంటలు

0: జూన్ జూలై నెలల్లో జిల్లాలో వేయదగ్గ ఉద్యాన పంటల గురించి డాక్టర్ ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అయితే అంతకన్నా ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నా పేరు డాక్టర్ జి నారాయణస్వామి. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు రైతులందరికీ ప్రధానంగా జూన్ మరియు జూలై మాసంలో ఉద్యాన పంటలలో చేపట్టవలసినటువంటి పనులు మరియు సూచనల గురించి తెలియజేయడం జరుగుతుంది. మనకి ప్రధానంగా పండ్ల తోట విషయానికి వచ్చినట్లయితే మామిడి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట. అన్ని పండ్లలో కూడా రారాజు అన్నమాట. మామిడి ఇదివరకే కాయకోత పూర్తి అయి ఉంటుంది. పూర్తి అయిన తర్వాత

అవకాశం ఉన్న చోట జూన్ మాసంలో నీళ్లు పెట్టుకోవాలి, అది ప్రధానంగా గమనించాలి. అరటి పంట విషయానికి వచ్చినట్లయితే మనకి అరటిలో పిలకలపై చర్మం పలుచుగా చెక్కి వేసి అరటి పిలకలను మోనోక్రోటోపాస్ 2.5 ml లీటర్ నీటికి, అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 grams 1 liter నీటికి చొప్పున కలుపుకోవాలి. ఆ అరటి పిలకలను 10 నుంచి 15 నిమిషాల పాటు రసాయనిక మందులలో బాగా ముంచి నాటుకోవాలి. నాటుకోవడం వల్ల మనకి అరటి పిలకల మీద తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మ పంట విషయానికి వచ్చినట్లయితే నిమ్మ పంట తొలకరి వర్షాలు వచ్చినప్పుడు మనకి జనుము లేదా జీలుగన్ను అంతర పంటలుగా వేసుకొని ఆ భూమిలో 50% పూత దశలో ఉన్నప్పుడు కలయిదున్నాలి. జామ విషయానికి వచ్చినట్లయితే ఎరువులు అనేటివి వేసుకోవాలి. బాహార్ ట్రీట్మెంట్ అని అంటాము, అంటే మనం జామ పంటని నీటి ఎద్దడికి గురి చేసిన తర్వాత ఈ జూన్ మాసంలో ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసుకునేటప్పుడు చెట్టు ఒక్కింటికి, అంటే ఒక్కొక్క చెట్టుకు 60 kilos పశువుల ఎరువు, 1 kilo యూరియా, అదేవిధంగా 1.5 kilos సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 750 grams మ్యూరేటో పొటాసు ఎరువులను, అదేవిధంగా పశువుల ఎరువు 1 kilo చొప్పున వేపపిండి, సింగిల్ మనకి పశువుల ఎరువు 80 kilos చొప్పున వేసుకోవాలి. పండ్ల తోటల్లో, అంటే మన ప్రాంతంలో సాగు చేసేటువంటి పండ్ల తోటల్లో సపోటా కూడా ఒక ప్రధానమైనటువంటి పండ్ల తోట. ఈ సపోటాలో మనకి జూన్ మాసంలో కత్తిరింపులు చేపట్టాలి. అదేవిధంగా ఎండు కొమ్మలు కానీ తెగులు సోకిన కొమ్మలు కానీ ఉంటే కత్తిరింపులు చేసుకోవాలి. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమోటా, వంగ, మిరప పంటలు, ఉల్లి మిరప పంటలను నారు తయారు చేసుకోవడంతో పాటు మనకి మే మాసంలోనే నారు చేయడం తయారు చేసుకోవడం అనేది మొదలు పెడతాము. అది జూన్ మాసంలో కూడా మనం ఎత్తైన నారు మొడలను పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ టమోటా, మిరప, వంగ, ఉల్లి పంటలను మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే మొదటగా కిలో విత్తనానికి 5 grams ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత దానిని నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత తెగుళ్ళ మందు కార్బనిజం 1 gram/kilo విత్తనానికి లేదా క్యాప్టాన్ అనే మందును 1 gram/kilo విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరిగా మనకి ట్రైకోడర్మా విరిడి 1 kilo విత్తనానికి 5 నుంచి 8 grams చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు నారు పెంచుకోవచ్చు. బెండ, గోరుచిక్కుడు, పొదచిక్కుడు, తీగచిక్కుడు, కాకర, బీర, దోస, అలా విధంగా పొట్ల, సొర, బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే ఆకుకూరల పంటలను చిన్న చిన్న మడులుగా తయారు చేసుకొని విత్తుకోవచ్చు. ఏకవార్షిక మునగ పంటను మనము నారు పెంచుకోవడానికి కూడా అనువైనటువంటి సమయము. కందగడ్డ, అంటే కందగడ్డ అనేది మనకు కూడా ఒక కూరగాయ పంట, అవసరాన్ని బట్టి నీటి తడులు జూన్ మాసంలో ఇవ్వాల్సి ఉంటుంది. చేమగడ్డ విషయానికి వచ్చినట్లయితే దుక్కిలో, ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 tons బాగా చివికినటువంటి పశువులను వేసుకోవచ్చు. అదేవిధంగా 150 kilos సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఎరువును వేసి కలయిదున్నాలి. తర్వాత విత్తన దుంపలను, చేమగడ్డలను 10 liters నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 grams, అదేవిధంగా 25 ml మోనోక్రోటోపాస్ కలిపిన దారంలో బాగా చేమగడ్డలను ముంచి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనకు ఎకరానికి 300 నుంచి 400 చొప్పున చేమగడ్డ దుంపలు అవసరమవుతాయి. దాన్ని వరుసల మధ్య దూరము 1.5 feet, అంటే 45 cm, దుంపల మధ్య దూరము 1 feet 30 cm ఉండే విధంగా జూన్ మాసంలో నాటుకోవచ్చు. పూల తోటలో విషయానికి వచ్చినట్లయితే చేమంతిని మనము జూన్ మాసంలో వేసుకోవచ్చు. అదేవిధంగా కనకాంబరాల మొక్కలను కూడా మనం జూన్ మాసంలో వేసుకోవచ్చు. తోట పంటల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో మనకు కొత్తగా వేసుకోవచ్చు, అంటే కొత్త మొక్కల్ని జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనకి రకాల విషయానికి వచ్చినట్లయితే కొబ్బరిలో దేశవాళీ రకాలు ఉన్నాయి, ఈస్ట్ కోస్టాలు, వెస్ట్ కోస్టాలు, అదే సంకర రకాలు, మనకి గంగా హైబ్రిడ్, గోదావరి గంగా అనేటువంటి సంకర రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి మనము కొత్త పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక ఎరువులు కూడా జూన్ మాసంలో కానీ వేసుకోవాలి. ఈ వేసేటప్పుడు ఎరువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4 సంవత్సరాలు వయసు పడినటువంటి చెట్లకు 0.5 kilos యూరియా,

ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1.5 కిలో మిరోటో పొటాస్ని పశువుల ఎరువు వేపపిండితో కలిపి ఈ జూన్ మాసంలో కొబ్బరి చెట్లకు వేసుకోవాలి. జీడి మామిడి విషయానికి వచ్చినట్లయితే తొలకరి ప్రారంభంలో వర్షాలు పడిన తర్వాత చెట్లు పాదల్లో ఉన్నటువంటి గడ్డిని తీసివేసి మనకు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా కూడా మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం కానీ వరుసల మధ్య దూరం కానీ 7 మీటర్లు 7 మీటర్లు పెట్టుకోవచ్చు, లేదా 8 మీటర్లు 8 మీటర్లు పెట్టుకొని కూడా మనము నాటుకోవచ్చు, లేదా 10 మీటర్లు 10 మీటర్లు పెట్టుకొని కూడా జీడి మామిడి పంటను వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్య పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి మధ్యగాలిక అంటే మీడియం డ్యూరేషన్ పసుపు రకాలను మనం జూను మొదటి వారంలో వేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను కూడా మనము జూన్ 2వ వారంలో వేసుకోవచ్చు. మనము పసుపు కొమ్ముల్ని, పసుపు అంటే పసుపు కానీ లేదా అల్లం కానీ కొమ్ముల ద్వారా రైజోమ్స్ అంటాం ప్రవర్ధనం చేస్తాము. వాటిని నాటుకునేటప్పుడు ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి, అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. కొమ్ము యొక్క బరువు 30 నుంచి 40 గ్రాముల బరువు ఉండాలి. ప్రతి పసుపు కొమ్ము కూడా అంటే 2 ఐ బడ్స్ అంటాం కనుపులు ఉండే విధంగా మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వాటిని మనము శుద్ధి చేసుకునే టైంలో 3 గ్రాముల రెడోమిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. దానితోపాటు మలాథియన్ అనేటువంటి మందును కూడా మనకు 3 ml చొప్పున 1 లీటర్ నీటి కలుపుకొని దాంట్లో 30 నిమిషాల పాటు ఈ పసుపు కొమ్ములను బాగా నీటిలో ఉంచి తర్వాత తీసి నీడలో ఆరబెట్టుకొని నాటుకోవాలి. ఖచ్చితంగా శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇది జూన్ మాసంలో మనకు మధ్యకాలిక రకాలను దీర్ఘకాలిక రకాలను వేసుకోవచ్చు. అదేవిధంగా ఔషధ మొక్కల విషయానికి వచ్చినట్లయితే పామరోజా అనే మొక్కను జూన్ మాసంలో వేసుకోవచ్చు. ఆఖరి దుక్కిలో 1 ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కిలోల మిరోటో పొటాసు దుక్కులే వేసి పామరోజా మొక్కలను కూడా నాటుకోవడానికి అనువైనటువంటి సమయం. అశ్వగంధ కూడా మనము వేసుకోవచ్చు. నాడానికి ఆఖరి దుక్కిలో 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, 120 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 25 కిలోల మిరోటో పొటాసు ఎరువును వేసుకొని నాటుకోవచ్చు. లెమన్ గ్రాస్ అంటాం అంటే నిమ్మగడ్డి కూడా, నిమ్మగడ్డి మరియు సిట్రోనెల్లా నాటడానికి కూడా అనువైనటువంటి సమయము జూన్ మాసంలో వేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దుక్కిలో 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 40 కిలోల మిరోటో పొటాసు చొప్పున వేసుకొని ఈ పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా జూన్ మాసంలో ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. జూలై మాసం విషయానికి వచ్చినట్లయితే జూలై మాసంలో మామిడిలో ప్రధానంగా మనకు కత్తిరింపులు అనేది చేసుకోవచ్చు. కత్తిరింపులు అంటే మనకు తెగులు సోకినటువంటి కొమ్మల్ని, మనకు అడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని శుభ్రంగా కత్తిరింపులు చేసేసేయాలి. కత్తిరింపులు చేసిన అనంతరం 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి, లేదా బోర్డాక్స్ పేస్ట్ను కత్తిరింపు చేసినటువంటి ప్రదేశంలో పుయ్యాలి. సో అది మనకు జూన్ జూలై మాసంలో చేయాల్సినటువంటి పద్ధతి. ఈ మామిడిలో అరటి విషయానికి వచ్చినట్లయితే మనకి సిఫారసు చేసినటువంటి పద్ధతిలో ఎరువులు వేసుకోవాలి. కూరగాయ పంటల్లో మనకి కూరగాయ పంటలు జూన్ జూలై మాసంలో వేసుకోవాలంటే జూన్ జూలై మాసానికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసంలో మామిడి నిమ్మలు కత్తిరింపులు చేయడం అనేది ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి, అది ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా మన కూరగాయ పంటలను నారు తయారైనటువంటి కూరగాయ పంటలను మిరప, టమోటా, వంగ వీటిని మనకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువైనటువంటి సమయం అన్నమాట ఈ జూన్ మరియు జూలై మాసం. దానితో పాటు మనకి చేమగడ్డలో ఇనుపు ధాతు లోపం గమనించినట్లయితే ఇనుపు ధాతు లోపాన్ని సవరించుకోవడానికి పెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు, అదేవిధంగా 1 గ్రాము నిమ్మ ఉప్పు మనకి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి, 1 ట్యాంక్కి 1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా 1/2 నిమ్మకాయ రసాన్ని కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుము ధాతు లోపాన్ని చేమగడ్డలో నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త చిగురు అనేది రావడం అనేది మనము జూలై మాసంలో గమనించవచ్చు. ముఖ్యంగా నిమ్మ పంటలో గమనిస్తాము. ఈ నిమ్మలో

0: తోటలు కావచ్చు. ఈ జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల పంటలను మనకు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు జూన్ మరియు జూలై మాసాల్లో ఈ ఉద్యాన పంటల్లో చెప్పబడిన విధంగా సూచనలు పాటించినట్లయితే మనకి తర్వాత మంత్లో అంటే ఆగస్టు వాటిలో అంటే మొక్క నాటుకునేటప్పుడే చాలైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు రైతులందరూ పాటించి ఈ వాటిన్నింటిని కూడా ఉద్యాన పంటల సాగులో అవలంబించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
1: జూన్ జూలై నెలల్లో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణ సాగర్ చెప్పిన సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత పొలం కబుర్లు శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకం గురించి తెలుసుకుంటారు.
2: శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకం. జంతు పోషక రంగాలన్నింటిలో జీవాల పోషణ అత్యంత లాభదాయకమైన వ్యాపకమని చెప్పుకోవచ్చు. గత 4 దశాబ్దాల కాలంలో పాల ధరలు 12 రెట్లు, గ్రుడ్డ ధరలు 10 రెట్లు, చికెన్ ధరలైతే 10 రెట్లు మాత్రమే పెరగ్గా గొర్రెలు మేకల మాంసం ధరలు మాత్రమే సుమారు 100 రెట్లు పెరిగి ఈనాడు కిలో మాంసం ధర 1000 రూపాయలకు చేరుకుంది. అయితే తరిగిపోతున్న పచ్చిక బీళ్లు, ఇతర మేత వనరుల కొరత వల్ల జీవాల పెంపకందారులు కూడా ఈనాడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని జీవాల సంఖ్యలు దాదాపు 48% మన తెలుగు రాష్ట్రంలోనే ఉండగా ప్రపంచ స్థాయిలో మన దేశంలోని గొర్రెలు మేకల సంఖ్యలు వరుసగా 2వ, 3వ స్థానంలో ఉన్నాయి. అయితే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందడంలో మన దేశీయ జీవాల పెంపకందారులు చాలా వెనుకబడి ఉండడం దురదృష్టకరమే. 8 నుంచి 10 నెలల వయసులో పూర్తి శరీర తూకానికి ఎదిగి పునరుత్పత్తి దశకు చేరవలసిన జీవాలు సకాలంలో పునరుత్పత్తి దశకు చేరుకొనకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జాతి అభివృద్ధి పట్ల, అంటురోగాల నివారణ పట్ల శాస్త్రీయ పోషణ పద్ధతులను పాటించకపోవడం వల్ల, అంతర్గత సంపర్కం వల్ల కలిగే జన్యుపరమైన అనర్థాలు పెరగడం తదితర కారణాల వల్ల మన జీవాల పెంపకందారులు ఈ పరిశ్రమల ద్వారా అందుకోవాల్సిన లాభాలను అందుకోలేకపోతున్నారు. మంచి శాస్త్రీయ పెంపక విధానాలను, నిపుణుల సూచనల మేరకు పాటిస్తే మన దేశీయ గొర్రెలు కూడా ప్రతి 2 సంవత్సరాలకు 3 ఈతల్లో కనీసం 4 నుంచి 5 పిల్లల్ని ఇవ్వగలవని, జీవితకాలంలో 6 నుంచి 8 ఈతల్లో 12 నుంచి 15 పిల్లలకు జన్మనివ్వగలవని, గొర్రెల్లో వార్షిక మరణాల శాతాన్ని 1% కంటే తక్కువకు తగ్గించవచ్చని పరిశోధనా కేంద్రాలు నిరూపిస్తున్నాయి. షెడ్లలో నాణ్యమైన పచ్చి మేత, ప్రత్యేక దాణాలతో శాస్త్రీయంగా పెరిగిన గొర్రెలు పెరిగే దశలో రోజుకు 120 నుంచి 200 గ్రాముల వరకు శరీర బరువును పెంచుకోగలవు. వీటి జీవన శరీర బరువులో 50 నుంచి 52% నికరంగా మాంసాన్ని పొందవచ్చు. 8 నుంచి 10 నెలల వయసులో ఆడగొర్రెల జాతికి నిర్దేశించిన శరీర తూకంతో పరిపూర్ణంగా వృద్ధి చెందిన జననేంద్రియ వ్యవస్థతో లైంగికంగా పూర్తి సామర్థ్యం కలిగి గర్భం దాల్చి 145 నుంచి 150 రోజుల చూడి కాలంలో ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలి. అంతేకాకుండా సంతతి వేగంగా పెరగడానికి అవసరమైన పాలను కూడా ఇవ్వగలిగి ఉండాలి. పుట్టినప్పుడు తగినంత బరువు ఉండి సమృద్ధిగా జున్ను పాలను త్రాగిన పిల్లలు మాత్రమే సకాలంలో యుక్త వయస్సుకి రాగలవు. అదేవిధంగా మగపిల్లలు కూడా లైంగిక సామర్థ్యాన్ని సకాలంలో పూర్తిగా పెంచుకోవడానికి కూడా జున్ను పాలు, ఆ తర్వాత పుష్టివంతమైన మేపు, ఆరోగ్య పరిరక్షణలు చాలా అవసరము. యుక్త వయస్సు నాటికి ఆడగొర్రెల కంటే మగగొర్రెల శరీర తూకం 2 నుంచి 3 కిలోలు అధికంగా ఉండాలి. యుక్త వయస్సుకు వచ్చిన గొర్రె 8వ నెల నుంచి ప్రతి 17 నుంచి 18 రోజులకు ఒకసారి చూడు నిలిచే వరకు ఎదక వస్తూ ఎద లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. వెనుక కాళ్ళను విడిగా చేసి నిలబడడం, చిలికి చిలికి మూత్ర విసర్జన చేయడం, సకిలిస్తూ పెదాలను కదిలిస్తూ ఉండడం, ప్రత్యేక వాసనను విడుదల చేస్తూ మగ గొర్రెను ఆకర్షించడం, యోని భాగం ఉబ్బి రక్తపుష్టితో గులాబీ వర్ణంతో కనిపించడం తదితర లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. సగటున ఈ యద లక్షణాలు సుమారు 15 నుంచి 45 గంటలు అంటే సగటున 30 గంటల వరకు కొనసాగుతూ, యద లక్షణాలు మొదలైన 20 నుంచి 30 గంటలకు అండాశయం నుంచి అండం విడుదలై వీర్యంతో సంపర్కానికి సిద్ధమవుతుంది.

ఈ ఫలదీకరణ 2 నుంచి 3 అండాలకు ఒకే ఎదలో జరిగితే 2 నుంచి 3 పిండాలు ఏర్పడి దూడలుగా ఎదిగే అవకాశాలుంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు ఇతర విటమిన్లతో పాటు సెలీనియము, జింకు, ఇనుము, రాగి, కోబాల్టు, అయోడిన్, కాల్షియం, భాస్వరం, ఉప్పు మరియు ట్రిప్సిన్ వంటి కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కలిగిన మాంసపకృత్తులు కలిగిన మోతాదులో మాంసపకృత్తులు తగిన మోతాదులో కలిగిన దాణాలు లేదా మేతలు తగినంత లభ్యమైనప్పుడు మాత్రమే జీవాలు తమ పూర్తి పునరుత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించగలవు. సరైన వ్యాయామం అంటే నడక లేకుండా కొవ్వు బట్టి ఊబకాయంతో ఉన్న ఆడ మగ జీవాలు పునరుత్పాదక శక్తిని కోల్పోతాయి. మందలోని ఆడ గొర్రెలకు మగ జీవాలు స్పర్శ వల్ల కూడా అవి త్వరగా ఎదకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనినే టచ్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రాలలో సెప్టెంబర్ నవంబర్ నెలల్లో జరిగే సంపర్కాల వల్ల గర్భం నిలిచే అవకాశాలతో పాటు కవలల జననాలు ఎక్కువగా ఉంటాయని కూడా గుర్తించబడింది. చీకటి వేళల్లో జరిగే సంపర్కాల వల్ల కూడా గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని తెలిసింది. అందువల్ల జీవాల పాకంలో రాత్రులందు విద్యుత్ దీపాలు వెలిగించడం తగ్గిస్తే మంచిది. వేసవి తాపం, ఎంట్రుకలు కత్తిరించడం మరియు డప్పింగ్ అంటే కీటకనాశనలు కలిగిన నీటిలో ముంచడం వల్ల తాత్కాలికంగా గర్భధారణ అవకాశాలు కొంతవరకు క్షీణించవచ్చు. సుబాబుల్ వంటి కొన్ని రకాల ఆకులు, గ్రాసాలను అతిగా మేపినప్పుడు కూడా వాటిలోని ఈస్ట్రోజన్ హార్మోన్లు కూడా పునరుత్పాదకతపై దుష్ప్రభావాలు చూపవచ్చు. గొర్రె పొట్టేళ్ల నిర్వహణ విషయంలో కనీసం గత 3 తరాలలో పుట్టినప్పటి శరీర బరువు ఎదుగుదల వేగం, పునరుత్పాదక సామర్థ్యం, కవలల జననాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం, వ్యాధి నిరోధక శక్తి, ఆయు ప్రమాణం, పూర్తిగా ఎదిగిన జీవం శరీర బరువు తదితర అంశాలను పరిశీలించి గొర్రె పొట్టేళ్లను అవి తల్లి నుండి వేరుపడిన తర్వాతనే ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే తల్లి పాలకు బదులుగా అయినా మిల్క్ రీప్లేసర్స్ ను తాపించి పుష్టివంతం చేయాలి. ఆడగొర్రెల వాసన తగలకుండా వారం 10 రోజులు దూరంగా ఉంచి ఆ తర్వాత కలిగనిస్తే పొట్టేళ్లు వాసన ప్రభావం ఆడగొర్రె మీద ఎక్కువగా ఉండి లైంగిక ఆసక్తి, ఉద్రేకం ఎక్కువ స్థాయిలో ఉండి సంపర్కం ఫలవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఆడ మగ జీవాల మధ్య నిష్పత్తి 30 నుంచి 35 ఆడగొర్రెలకు ఒక చురుకైన మగ పొట్టేళ్లు ఉండాలి. అయితే కొన్ని పొట్టేళ్లు కొన్ని ఆడగొర్రెలతో సంపర్కానికి ఆసక్తి చూపకపోవచ్చు. ఆడగొర్రెల జననేంద్రియాల వద్ద, తోక, గజ్జల వద్ద పిడుదులు, గోమార్లు, పుండ్లు, గజ్జి, తామర వంటి గాయాలు ఉన్నప్పుడు ఆడవి కూడా సంపర్కానికి అనుమతించక పోవచ్చు. పొట్టేళ్ల కాళ్ళు, గిట్టలు పటిష్టంగా బలంగా ఉండడం వల్ల సంపర్కాలు ఫలవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బ్రీడింగ్ రోజుల్లో ఆడ మగ జీవాల చర్మ శుభ్రత, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండు కీటక నాశనలతో డప్పింగ్ అంటే లోషన్ నీటిలో ముంచి తడపడం, అదేవిధంగా ప్రాణాంతకమైన ఆంథ్రాక్స్, బ్రూసెల్లోస్, లంపీ స్కిన్ డిసీజ్, చిటుక వ్యాధి నివారణ టీకాలను కూడా వేయించాలి. సంపర్కానికి ముందు ఆ తర్వాత 5 నుంచి 6 రోజులు ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే మారేడు ఆకులు, అవిసె, మునగ ఆకులు రోజుకు 150 నుంచి 200 గ్రాములు మేపగలిగితే చాలా మంచిది. కబేళాలకు, మాంసపు మార్కెట్లకు విక్రయించే ముందు 45 రోజుల నుండి అధిక మాంసపకృత్తులు కలిగిన ప్రత్యేక దాణాలతో పాటు కంద, పెండలం వంటి దుంపలు లేదా దుంపపై పొట్టును జీవానికి 50 నుంచి 60 గ్రాముల చొప్పున మేపి పోతుల శరీర బరువును గణనీయంగా పెంచి ఎక్కువ ధర పొందవచ్చు.

0: ఇంతటితో పాడి పంటల కార్యక్రమం సమాప్తం.
1: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి కేంద్రం, సమయం 7:40. చిత్రసీమ స్నేహితుల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు అతడు చిత్రం కోసం కేకే సునీత ఆలపించిన గీతం.

కృష్ణ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సాధన సర్గం ఆల్పించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం ఆల్పించిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి.

తోటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోరుతున్నారు, మీరు ఎవరంటే నెల్లూరు నుంచి సయ్యద్ జాకీర్, ధనలక్ష్మీపురం నుంచి మా మిత్రులందరి కోసం సింధూరు పువ్వు చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు.

కార్యక్రమంలో మరో మెసేజ్ చూద్దాం. మీరు ఎక్కడి నుంచి అంటే యుద్ధమైలారు నుంచి బాలకృష్ణ, శారది, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు కింగ్ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ.

కార్యక్రమంలో మరో మెసేజ్ చూద్దాం. సీతారత్నం గారి అబ్బాయి చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు ఎక్కడి నుంచి అంటే కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లి నుంచి పంతాటి శ్రీనివాసరావు గంగాబావు అని అలానే వీరి కుటుంబ సభ్యులంతా.

హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో వచ్చిన మెసేజ్ చూద్దాం. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా నారాయణపేట బిజీ కాలనీ నుంచి నాగరాజు, కామాక్షి, హారిక వీరు కోరుతున్నారు. నువ్వే నువ్వే చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. జాజి మల్లి చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు. కానీ సమయాభావం వల్ల వారు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఓసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. అన్నారాయణ రెడ్డిపేట గుడిపల్లిపాడు నుంచి మేఘన మెసేజ్ చేశారు, మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే

ముత్యాలు మొగుచేత నుంచి పాడుకోవాలంటూ కోరుతున్నారు. గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేష్ రెడ్డి, సావిత్రి, అలాని వేరు కుటుంబ సభ్యులు. మరో మెసేజ్ వచ్చింది, ఇది ఎక్కడి నుంచి అంటే దిల్ చిత్త నుంచి పాటను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జీనుద్దీన్, స్నేహ బానుజీనుద్దీన్, ఆబేద ఆయేష. ఓకే, తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కజిపేట మండలం తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య వీరు కోరుతున్నారు. ఈరోజు మాకు స్నేహానికి సంబంధించిన ఒక మంచి పాట వినిపించినట్టు మెసేజ్ చేశారు. అలానే పుట్టపాకు నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీరు మా కోసం ఏదో ఒక మంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు. అలానే మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కోరుతున్నారు పిన్ని చిత్త నుంచి పాటను. తర్వాత మెసేజ్ చూద్దాం. వీరు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అరుణ్, నిఖిల్, అఖిల్, లింగరాజు, సుదానప్ప, సుధీర్ వీరు కోరుతున్నారు. నేనున్నాను చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలానే సుభాష్ చంద్రబాబు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ సింహ, సకుబా, యాదవ్జీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూ బాబా. ఓకే, కొత్త అల్లుడు చిత్త నుంచి పాటుకోవాలంటూ మరో మెసేజ్ చేశారు. వీరెవరంటే పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ వీరంతా మహబూబ్నగర్ నుంచి కోరుతున్నారు. తర్వాత ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కోరుతున్నారు. ఛాంపియన్ చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఇక ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. పుష్ప చిత్త నుంచి మాకోసం పాటను వినిపించగలరు అంటూ. అలానే మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే అశోక్ చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం తలపపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా సంగమండలం జెండాదిప గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, అంజి, వెంకటరామనమ్మ, సంపూర్ణమ్మ వీరంతా కోరుతున్నారు. మాస్ చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్ డాడీ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. రమాదేవి, అలాని వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి. అయితే సమయభావాలు వేరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా జాజిమల్లి చిత్త నుంచి పాటను వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా 2 దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషమన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ నా హో. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है.
0: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా విబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల

0: 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినూత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డ్ ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: In my humble opinion, the right way to come in quickly, or for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world, being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చడమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపేకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.